ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై మాసం 14వ రోజు మంగళవారం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిలయంలో సమయం 5:58 దాటి 12 సెకండ్లు అవుతుంది. శ్రోతలు 6 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

శ్రోతలు ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. నేను మీ ఆర్జే చరణ్. ఇప్పుడు మనం ఉన్నాము క్షేత్రదర్శిని కార్యక్రమంలో. ఉదయాన్నే మంచి ఆలోచనలతో మన రోజును ప్రారంభిస్తే రోజంతా అలా మంచిగానే సాగుతుంది, ఏమంటారు? అందుకే దైవ చింతనతో, మంచి ఆలోచనలతో ఈ రోజును ప్రారంభిద్దాం. ఈరోజు మనం క్షేత్రదర్శినిలో ఒక విశిష్టమైన పోచమ్మ తల్లి గుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందు వింటూనే ఉండండి 101.9.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో క్షేత్రదర్శినిలో మనం పోచమ్మ తల్లి గుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి గ్రామంలో వెలిసిన మహాపోచమ్మ క్షేత్రం చాలా విశిష్టమైనది. ఏకశిలపై కొలువుదీరిన అమ్మవారు చేతిలో త్రిశూలం, ఢమరుకంతో దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో శివశక్తి స్వరూపిణి అయిన పోచమ్మ తనతో పాటు 6 అక్కచెల్లెళ్లతో కలిసి పూజలందుకుంటుంది. శివపార్వతుల 7

కుమార్తెలైన బ్రహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి విగ్రహాలు గర్భగుడిలో ఉన్నాయి. ఇలాంటివి దేశంలో మరెక్కడా ఉండవని వేద పండితులు చెబుతున్నారు.

ఎఫ్ఎం రెయిన్బో 101.95 మీరు వింటున్నారు క్షేత్రదర్శిని అండ్ నేను మీ ఆర్జే చరణ్. సో లిజనర్స్, మనం అడల్లి పోచమ్మతల్లి గుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో స్థల పురాణం విషయాల్లోకి వెళ్తే, పూర్వం అడల్లి ప్రాంతంలో తీవ్ర కరువు సంభవించి తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడిందంట. అనారోగ్యాల బారిన పడి ప్రజలు చనిపోవడం వల్ల ఊళ్ళకు ఊళ్ళే శ్మశానాలుగా మారిపోయాయంట. అప్పుడు ప్రజలు తమను కాపాడమని శివుణ్ణి ప్రార్థించారు. భక్తుల మొరను ఆలకించిన ఆయన ఈ ప్రాంతానికి రక్షకురాలిగా తన కుమార్తె అయిన పోచమ్మను పంపించాడు. తండ్రి ఆదేశాలతో భూమికి చేరుకున్న పోచమ్మ ప్రజలకు అండగా నిలిచింది. సమృద్ధిగా వానలు కురిపించి కరువు లేకుండా చేసింది. అప్పటి నుంచి అమ్మవారు భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ ఈ అడవిలోనే ఉండిపోయిందని ఇక్కడి భక్తుల విశ్వాసం. వింటూనే ఉండండి 101.9.

జానకి గారు పాడిన అద్భుతమైన భక్తి గీతం అయితే వినేసినాం. సో మనం ఉన్నాము క్షేత్రదర్శినిలో, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో మనం మాట్లాడుకుంటున్నాము అడల్లి పోచమ్మ దేవాలయం గురించి. అండ్ ఈ దేవాలయం విశిష్టత ఇంకొకటి తెలుసుకోవాలి, అదేంటంటే నవరాత్రులకు ముందు గంగనీళ్ళ జాతరను చేస్తారు. అంటే అమావాస్య తర్వాత దసరాకు ముందు వచ్చే శని ఆదివారాల్లో ఈ జాతరను నిర్వహిస్తారు. శనివారం గర్భగుడిలోని పోచమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత బాజా భజంత్రీలు డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారు ధరించిన అన్ని ఆభరణాలను తీసుకొని సాంగ్వి సమీపంలోని గోదావరి తీరానికి చేరుకుంటారు. సారంగపూర్, యాకర్పల్లి, గొడిసెర, వంజర్, ప్యారముల్, కదిలి, దిలావర్పూర్, కంజర్ గ్రామాల మీదుగా సుమారు 35 కిలోమీటర్స్ వరకు ఈ యాత్ర సాగుతుంది. వేల సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం పొద్దున గోదావరి నీటిలో ఆభరణాలు శుద్ధి చేస్తారు. ప్రత్యేక వెండి కడవలో నీటిని తీసుకొని సాయంత్రానికల్లా తిరిగి ఆలయానికి చేరుకుంటారు. సో ఇలాంటి మరెన్నో విశేషాల గురించి తెలుసుకుందాం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో వింటూనే ఉండండి 101.9.

ఎఫ్ఎం రెయిన్బో 101.9 క్షేత్ర దర్శినిలో మనం అడల్లి పోచమ్మ ఆలయ విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇందాక గంగనీళ్ళ జాతర గురించి చెప్పుకున్నాం. సో మార్గ మధ్యంలో ఊరూర ప్రజలు అమ్మవారి ఆభరణాలకు మంగళహారతులు సమర్పిస్తారు. స్థానిక కోనేటి నీటిని గోదావరి నీటిలో కలిపి పోచమ్మ విగ్రహాన్ని అభిషేకించి ఆభరణాలను అలంకరిస్తారు. ఈ క్రతువుతో జాతర ముగుస్తుంది. భక్తులు కూడా ప్రత్యేక పాత్రలతో గోదావరి నీటిని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. పంటలు బాగా పండాలన్న ఉద్దేశంతో మిగిలిన నీటిని తమ పంట పొలాల్లో చల్లుకుంటారు. 2 రోజుల పాటు జరిగే ఈ జాతరలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మరి మహాపోచమ్మ తల్లికి ఏమంటే ఇష్టం, ఏ నైవేద్యం అంటే ప్రీతి, ఇది తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి 101.9.

ఎస్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9లో మనం ఉన్నాము క్షేత్రదర్శిని కార్యక్రమంలో. మరి అందులో మనం మాట్లాడుకుంటున్నాము అడల్లి పోచమ్మ తల్లి ఆలయ విశేషాల గురించి. అండ్ ఇందాక మనం అనుకున్నాం కదా, మరి ఆ తల్లికి ఏ నైవేద్యం అంటే ఇష్టం అని చెప్పి, మహాపోచమ్మ తల్లికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం. అందుకే అమ్మవారికి కోనేటి నీటితో వండిన అన్నంలో పెరుగు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం చుట్టుపక్కల ప్రదేశాల్లోనే వంట చేసుకొని కలిసి భోజనాలు చేయడం ఆనవాయితీ. పోచమ్మను పసుపుతోనే పూజించడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అందుకే ప్రతి ఆదివారం గర్భగుడిలో పసుపు రాశులు దర్శనమిస్తాయి. మరి ఈ విశిష్టమైన ఆలయానికి ఎలా చేరుకోవాలి అని అంటారా? అది తెలుసుకుందాము ఈ భక్తి గీతం తర్వాత. వింటూనే ఉండండి 101.9.

ఎఫ్ఎం రెయిన్బో 101.9లో మనం ఇందాక క్షేత్రదర్శినిలో మాట్లాడుకున్నాము అడల్లి పోచమ్మ ఆలయం గురించి. సో మరి ఆలయానికి ఎలా చేరుకోవాలి అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హైదరాబాద్ నుండి 210 కిలోమీటర్ల దూరంలో నిర్మల్ జిల్లా కేంద్రం ఉంటుంది. అక్కడి నుండి రోడ్డు మార్గంలో 20 కిలోమీటర్లు వెళ్తే సహ్యాద్రి పర్వతాల కింద ఉన్న పోచమ్మ ఆలయాన్ని సందర్శించవచ్చు. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుండి రావడానికి ఆదిలాబాద్, బాసర్ మహారాష్ట్రలోని ఇస్లాపూర్ వరకు రైలు సౌకర్యం ఉంది. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అండ్ లిజనర్స్, ఇప్పుడైతే క్షేత్రదర్శిని పూర్తయిపోయింది, తిరిగి మనం హెల్దీ మార్నింగ్స్లో కలుసుకుందాము. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్ టు 101.9 విత్ దిస్ బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ అమ్మ భవానీ సాంగ్.

Rainbow 101.9. గుడ్ మార్నింగ్ అండ్ హెల్దీ మార్నింగ్ మై డియర్ లిజనర్స్. స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:22 అవుతుంది. అంటే మనం ఉన్నాము ఎస్ హెల్దీ మార్నింగ్స్లో. లిజనర్స్, ఈరోజు July 14th ట్యూస్డే. ప్రతి ఉదయం మన చేతికి దొరికే ఒక కోరని వారం, అదే ఒక సరికొత్త అవకాశం. నిన్నటి ఫెయిల్యూర్స్ని, నిరాశల్ని పక్కన పెట్టేసి ఈరోజు ఒక క్లీన్ స్టేట్ లాగా భావిద్దాం. ఎస్, మనకు నచ్చింది రాసుకోవచ్చు ఆ స్లేట్ పైన. సో మనం ఎలా రాసుకుంటాం, ఏం రాసుకున్నాం అనేది మనపైన డిపెండ్ అవుతుంది. సో మార్నింగ్ మనం చూపే ఉత్సాహమే ఆ రోజంతా మనం ఎంత యాక్టివ్గా ఉంటామనేది డిసైడ్ చేస్తుంది. సో అందుకే పాజిటివ్ ఆలోచనలతో ఈ రోజుని స్టార్ట్ చేద్దాం. అఫ్కోర్స్ మన ఎస్ జానకి గారి హిట్స్తో. స్టే ట్యూన్ టు 101.9.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: Yes, listeners, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో మన జానకి గారి వాయిస్తో మార్నింగే మన మైండ్ని యాక్టివేట్ చేసేసినాం కదా. సో ఇప్పుడు మన బాడీని ఇంకొంచెం అలర్ట్ చేద్దాం. మార్నింగ్ లేవగానే గంటల తరబడి కష్టమైన వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. మినిమం ఒక 10 to 15 minutes బ్రిస్క్ వాక్. బ్రిస్క్ వాక్ అంటే ఏం లేదు, నార్మల్గా వాకింగ్ చేయకుండా ఇంకొంచెం స్పీడ్ పెంచి చేయాలంతే.

సో ఇది చేయడం, లేకపోతే సింపుల్ బాడీ మూమెంట్స్ చేసినా చాలు, మన బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లైని పెంచేస్తుంది, దాంతో మన బాడీలో ఉన్న లేజినెస్ని తరిమి కొట్టేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం? మీరు కూర్చున్న సీట్లోంచి లేవండి, ఇంకొంచెం బాడీని స్ట్రెచ్ చేయండి, అండ్ ఆ ఎనర్జీని మీరే ఫీల్ అవ్వండి. అండ్ అంతవరకు మన జానకి గారి హిట్స్ వింటూనే ఉండండి, ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

वेलकम बैक आकाशवाणी एफएम रेनबो 101.95 मीरू इंटरनारु हेल्दी मॉर्निंग्स विद मी आजे चरण. सो लिसनर्स, ఫిట్నెస్ అనగానే మస్తుమంది ఏం చేస్తారంటే ఒకటే రోజు ఫుల్ వర్కౌట్ చేసేసి మిగిలినంత ఖాళీ వదిలేస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఫిట్నెస్ అంటే దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే దట్ ఈజ్ కన్సిస్టెన్సీ. సో రెగ్యులర్గా మనము ఎంత కన్సిస్టెంట్గా మనం వర్కౌట్ చేస్తున్నాము అనేది దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో రోజు కనీసం కొంత దూరం నడవడం లేదా మీ డైలీ స్టెప్ కౌంట్ని మెయింటైన్ చేయడం వల్ల మెటబాలిజం రేట్ బెటర్ అవుతుంది. సో డే టైంలో వచ్చే ఆ అలసట వెళ్ళిపోతుంది. సో ఒకేసారి కాకపోయినా వీలున్నప్పుడల్లా అడుగులు వేస్తూ యాక్టివ్గా ఉండండి. ప్రతి చిన్న అడుగు మీ లాంగ్ టర్మ్ హెల్త్కి ఎంతో ప్లస్ అవుతుంది. ఏమంటారు? వింటూనే ఉండండి 101.9 విత్ మీ ఆర్జే చరణ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో మనం హెల్దీ మార్నింగ్స్లో ఉన్నాము. ఈరోజు డే ఇంపార్టెన్స్ విషయానికి వస్తే, సో ఈరోజు ఒక సైన్స్ ఫ్యాక్ట్, ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫ్యాక్ట్ అనేది జరిగింది. ఏంటంటే 1965లో సరిగ్గా ఇదే రోజున నాసాకి చెందిన మారినర్ 4 అనే ఆ అంతరిక్ష నౌక మార్స్కు అత్యంత సమీపంగా వెళ్ళి మరొక గ్రహానికి సంబంధించిన మొట్టమొదటి క్లోజప్ చిత్రాలను భూమికి పంపింది. స్పేస్ రీసెర్చ్లో ఇదొక సెన్సేషన్. చరిత్ర సృష్టించాలన్నా, సరిహద్దులు దాటాలన్నా మన ఆలోచనల్లో బలం ఉండాలి. ఈరోజు మీరు కూడా మీ లిమిట్స్ని దాటి మీరు అనుకున్న అన్ని పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. స్టే ట్యూన్ టు 101.9.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షెడ్యు మందరం. ఆ

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో మనము మన ఫేవరెట్ జానకి గారి హిట్స్తో మనం ఉన్నాము హెల్దీ మార్నింగ్స్లో. అండ్ సో హెల్దీ మార్నింగ్స్ కాబట్టి మనం హెల్దీగా మనం బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఒక సింపుల్ టిప్స్ అనేది మనం షేర్ చేసుకుంటాము ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో మార్నింగ్ మనం లేవగానే వేడివేడిగా టీ ఆర్ కాఫీ తాగే అలవాటు మస్తుమందుకు ఉంటుంది. కానీ దానికంటే ముందు మన శరీరానికి కావాల్సింది డీహైడ్రేషన్. ఎందుకు హైడ్రేషన్? ఎందుకంటే రాత్రంతా నిద్రపోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి. అందుకే ల్యూక్ వార్మ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు తాగడం అనేది మనం అలవాటు చేసుకోవడం మనకెంతైనా చాలా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా మంచిది కూడా. సో మీరు కూడా లేవంగానే వార్మ్ వాటర్ తాగే అలవాటు మీకేమైనా ఉందా? సో ఉంటే కనుక మాకు మెసేజ్ చేసి చెప్పండి 0402323482 వాట్సాప్ మెసేజెస్ పై. అండ్ స్టే ట్యూన్ టు 101.9.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో మనం ఉన్నాము హెల్దీ మార్నింగ్స్లో. సో మనం ఇందాక హెల్దీ మార్నింగ్స్లో మనం చేయాల్సిన మొదటి పని దట్ ఈస్ వామ్ వాటర్ తాగాలి అని చెప్పుకున్నాం కదా. సో ఆ తర్వాత ఏంటంటే చాలామంది ఆఫీస్ టెన్షన్స్ వాటిలో పడిపోయి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం మొదలు పెడుతున్నారు ఈ మధ్య. అండ్ దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. సో దానివల్ల మధ్యాహ్నానికల్లా నీరసం వచ్చేస్తుంది అన్నారు. కాబట్టి లైట్గా అల్పాహారం అంటాం కదా మనం బ్రేక్ఫాస్ట్ని, సో లైట్గా అయినా ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలి. సో దాంట్లో ఏం తినాలి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, క్లీన్ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. అంటే మొలకెత్తిన గింజలు, దట్ ఈస్ స్ప్రౌట్స్, బాయిల్డ్ ఎగ్స్, హోల్ గ్రెయిన్ ఓట్స్ లాంటివి బ్రేక్ఫాస్ట్లో భాగం చేసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ స్టడీగా ఉండి రోజంతా ఫోకస్డ్గా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఏమంటారు, మీరు కూడా ఇలాంటిది ఏమన్నా అల్పాహారం లాంటిది ప్రాక్టీస్ ఏమన్నా చేస్తున్నారా? చేస్తుంటే మాకు వాట్సాప్ చెప్పేసేయండి 0402-3234-8225. అండ్ అంతవరకు స్టే ట్యూన్ టు 101.9. అండ్ లిజనర్స్, ఇంకొక విషయం ఏంటంటే స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి 7:51 దాటి 53 సెకండ్లు అవుతుంది. మరికొద్ది క్షణాల్లో అంటే 8 గంటలకు మీరు తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు. అండ్ స్టే ట్యూన్ టు 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెం, మణుగూరులో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం ఈరోజు భూపాల్పల్లి, గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. రెండవ రోజు ఉదయమే భూపాల్పల్లిలోని KTK 8 గనికి చేరుకున్నారు. అక్కడ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదామని, నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ప్రజాభవన్లో నిన్న రాత్రి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై అవగాహన కల్పించేందుకు వీలుగా అన్ని పార్టీల ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 74.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలపై న్యాయస్థానం ఆక్షేపిస్తూ ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన వారే ఆక్రమణదారులకు సహకరించడంపై కోర్టు ప్రేక్షక పాత్ర పోషించబోతోందని స్పష్టం చేసింది. ఈ భూకబ్జా, రికార్డుల మార్పిడి, రాజకీయ నేతల పాత్రలపై CBCID తో సమగ్ర దర్యాప్తు జరిపించాలని DGPని ఆదేశించింది. అలాగే ఆక్రమణలకు సహకరించిన నాటి తహసీల్దార్, విలేజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2027 క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 2 కింద పరిశ్రమల నేతృత్వంలోని ఛాలెంజ్ల కోసం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను ఆహ్వానించింది. మీడియా, వినోద రంగంలోని సృష్టికర్తలను గుర్తించడం, ప్రోత్సహించడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం,

వారి ప్రతిభను ప్రదర్శించడం దీని లక్ష్యం. పారదర్శకమైన ప్రతిభ ఆధారిత విధానం ద్వారా ప్రతిపాదనల సమర్పణ, ఛాలెంజ్ల ఎంపిక, వాటిని అమలు చేసే సంస్థల కోసం ఒక ఏకీకృత పోర్టల్ను రూపొందించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు, అభ్యర్థుల నమోదిత సమాధానాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్ను ఉపయోగించి లాగిన్ అవ్వచ్చు. తాము గుర్తించిన సమాధానాలను స్కానర్ నమోదు చేసిన వివరాలతో సరిపోల్చుకోవచ్చు. ఒకవేళ ఏవైనా తేడాలు ఉంటే అభ్యర్థులు సంబంధిత ప్రశ్నను ఎంచుకుని తాము సరైనవిగా భావించే ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. 200 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సవాలును సమర్పించవచ్చు. ఓఎంఆర్ సవాలు సదుపాయం ఈ నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మాయం. సో మన ఎఫ్ఎం వింటున్న లిజనర్స్ అందరికీ అ ప్లెజెంట్ అండ్ వైబ్రెంట్ మార్నింగ్, అ వెరీ గుడ్ మార్నింగ్. సో మనమున్నాము వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రాంలో. సో ఈ ప్రోగ్రాంలో మన హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల జరుగుతున్న డిఫరెంట్ ఈవెంట్స్, హ్యాపెనింగ్స్, గ్యాదరింగ్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. సో స్టే ట్యూన్ టు 101.9 బికాజ్ సో మెనీ అప్డేట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మాయం. సో మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్ షోలో. సో మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. మన మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ ఎప్పుడు ఇండస్ట్రియల్ ఈవెంట్స్తో బిజీగా ఉంటుంది కదా. సో బిల్డింగ్, కన్స్ట్రక్షన్, ఎడ్యుకేషన్కి సంబంధించిన అడ్వాన్స్ కోర్స్ అండ్ ఎక్స్పో ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ, గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్ గురించి తెలుసుకోవడానికి సిటీలోని సివిల్ ఇంజనీయర్స్, ఆర్కిటెక్ట్స్ ఇక్కడికి మస్తు మస్తు మస్తు నెంబర్స్లో వచ్చేస్తున్నారు. ఇన్ఫర్మేటివ్ గ్యాదరింగ్స్ ఇష్టపడే

వాళ్ళకి ఈరోజు ఇది లాస్ట్ ఛాన్స్, సో జస్ట్ రిమైండింగ్ యూ, ఇఫ్ యు ఆర్ జస్ట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ విజిట్ హైటెక్స్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. వింటూనే ఉండండి 101.9.

0: FM Rainbow 101.9.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జతచేసి 23240852 లేదా 23240853 లేదా 29550923 నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు.

0: sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: Yes, welcome back to Akashwani FM Rainbow 101.9 with me, RJ Charan. Rainbow to Jeevitam Rangulam Mayam. So, manam unnamu vibrant Hyderabad lo. And listeners, Hyderabad lo traveling ante asal adoka unique experience. So, manam travel cheyadaniki different modes unnai. Like mana car ayyundochu, bandi ayyundochu, or any gig vehicle ayyundochu. And apart from that, public transportation lo bus, MMTS, and the most important thing is metro. So metro journey enta comfortable untundo manandarki telisindi. So prasutam July madhyalo aithe metro phase 2 connectivity ki sambandhinchina soil testings and pillar markings panalaithe nadustunnayi ekkada telsa Miapur Chandanagar route lo. So deento aa main road daggara barricades aithe pettaru. So peak hours lo రోడ్ విడ్త్ కొంచెం తగ్గింది కాబట్టి టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం ఓపిక్గా జాగ్రత్తగా లైన్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. అండ్ అంత డిసిప్లిన్కి అంత ఓపిక్గా ఎలా చేయాలంటారా? ఎస్, వింటూనే ఉండండి 101.9. మీకు ఇన్ఫర్టైన్మెంట్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేస్తూ వింటూనే ఉండండి. అండ్ స్టే ట్యూన్ టు 101.9. అండ్ నౌ యూ లిజన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ముత్యాల ధారణి.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

లిజ్నర్ స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి 8:56 అవుతుంది. మరొక దీక్షణ లో అంటే 9 గంటలకు తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు. అండ్ అంతవరకు స్టే ట్యూన్ టు 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. ఈ ఉదయం భూపాలపల్లిలోని KTK 8 గనికి వెళ్లిన కేంద్ర మంత్రి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావుతో సహా పలువురు నాయకులు ఉన్నారు. కాగా కొద్దిసేపట్లో సింగరేణి భరోసా యాత్ర తాడిచెర్ల చేరుకోనుంది. సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలిస్తారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా, రైతులు నష్టపోకుండా ఆదుకునేలా ముందస్తు కార్యాచరణతో రాష్ట ప్రభుత్వం సన్నద్దమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 3 దశల అత్యవసర ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించామని, మొదటి దశ బుధవారం ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం వివక్ష లేకుండా నిధులు మంజూరు చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నిధులు ఇస్తున్నా బీజేపీ ఎంపీలు తీసుకురావడం లేదంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. రేషన్ కార్డులున్న అర్హులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించేలా చూడాలని రాష్ట ప్రభుత్వానికి సూచించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన వయవందన ఆరోగ్య పథకాన్ని వారికి అందజేయాలన్నారు. గోదావరి బనకచెర్ల, గోదావరి నల్లమల సాగర్పై బీఆర్ఎస్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉందని, తమ పార్టీ నిలదీయడంతోనే ప్రభుత్వం పాత తేదీలతో లేఖలు రాసిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. సుప్రీంకోర్టులో తాజాగా గోదావరి నల్లమల సాగర్పై తీర్పు వచ్చిందని, వ్యాజ్యం సరిగా ఫైల్ చేయలేదని, రాష్ట ప్రభుత్వానికి న్యాయస్థానం మొట్టికాయలు వేసిందని హరీష్ రావు పేర్కొన్నారు. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీ మండి అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు అన్నీ?

101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ అజయ్ చరణ్. రెయిన్బోతో జీవితం, రంగుల మాయం అండ్ మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్లో. సో లిజినెస్, ఇండస్ట్రియల్ అప్డేట్స్ ఇష్టపడే వాళ్ళ కోసం మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, జూలై 16 నుండి మన హైటెక్స్లో

ట్యూబ్స్ అండ్ పైప్ ఫెయిర్ 2026 గ్రాండ్గా స్టార్ట్ కాబోతుంది. స్టీల్, మెటల్, ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ సెక్టార్స్కి చెందిన ఇంటర్నేషనల్ బ్రాండ్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అంతా ఈ ప్రెస్టీజియస్ బిజినెస్ ఎక్స్పో కోసం ఆల్రెడీ హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నారు. ఇండస్ట్రియల్ గ్రోత్ పరంగా మన సిటీ ఎంత పెద్ద బిజినెస్ హబ్గా మారిందో చెప్పడానికి ఈ గ్యాదరింగే బెస్ట్ ఎగ్జాంపుల్. సో మరి ఇలాంటి గ్యాదరింగ్స్, ఈవెంట్స్, హ్యాపెనింగ్స్ ఇవన్నీ తెలుసుకోవాలంటే అఫ్ కోర్స్ మీరు వినాలి వైబ్రెంట్ హైదరాబాద్ ఫ్రమ్ 8 AM టు 10 AM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ IAS శ్రీ సుదర్శన్ రెడ్డి పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జతచేసి 2324085252 లేదా 2324085353 లేదా 2955092323 నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మాయం. సో లిజనర్స్, మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్లో. సో మరి ఒక వైబ్రెంట్ అప్డేట్ ఏంటంటే, ఈ మంత్ 15th and 16th, అంటే ఎప్పుడో కాదు, రేపు అండ్ ఎల్లుండి మన హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్స్ యూనియన్ సమ్మిట్ 2026 అయితే జరగబోతుంది. సో ఈ సమ్మిట్కు యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ, స్టేట్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి అండ్ అదర్ ఇంపార్టెంట్ డిగ్నిటరీస్ అయితే అటెండ్ అవబోతున్నారు. సో దీనిలో ఏం చేస్తారంటారా, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇరాన్, అరబ్ కంట్రీస్లో మన కార్మికులకు ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ

గురించి డిస్కస్ చేయబోతున్నారు. సో ఈ సమ్మిట్కి 12 కంట్రీస్ నుండి 170 మెంబర్స్ ప్రతినిధులు అయితే అటెండ్ అవ్వబోతున్నారు. అండ్ లెట్ సి వాట్ విల్ బి ది అవుట్కమ్స్. బట్ సి ఎంత వైబ్రెంట్ హైదరాబాదో, మన హైదరాబాద్లో ఎన్ని ఈవెంట్స్ హ్యాపెనింగ్స్ అండ్ గ్యాదరింగ్స్ అవుతున్నాయో. సో ఇవన్నీ మీరు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ వింటూనే ఉండాలి అంటే ఎస్, మీరు 8 AM టు 10 AM వినాలి వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ 101.9.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది PFRDA నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా AUM నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
4: ఏం
5: కావాలా?
6: చికి పిచ్చి చికి చికి చికి చికి.

Yes, listeners, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మయం. సో మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్లో, అండ్ డిఫరెంట్ హ్యాపెనింగ్స్ అండ్ గ్యాదరింగ్స్ అండ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన హైదరాబాద్లో జరుగుతున్నాయి అన్నీ కూడా. సో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన తెలంగాణ గవర్నమెంట్ అమెజాన్తో పార్ట్నర్షిప్తో ఆశ్రయ్ సెంటర్స్ అనేటివి నిర్వహించబోతుంది. అది ఏంటంటే, ఇవన్నీ గిగ్ వర్కర్స్ కోసం ఏసీ రెస్ట్ రూమ్స్. ఎస్, సో దీంట్లో ఇవి ఎక్కడెక్కడ ఉండబోతున్నాయంటే, కొండాపూర్, తెల్లాపూర్, పటాన్చెరు, భారతీనగర్, చందనగర్. సో ఈ ఏరియాస్లో మొత్తం కలిపి ఒక 5 ఏసీ రెస్ట్ రూమ్స్ అయితే కట్టబోతున్నారు. సో దీంట్లో ఏముంటాయంటే, ఏ గిగ్ వర్కర్ అయినా సరే ఫ్రీగా వీటిని వాడుకోవచ్చు. సో ఇందులో ఎయిర్ కండిషన్, డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్, మొబైల్ ఛార్జింగ్ అండ్ ఫ్రీ వైఫై, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఇనిషియేటివ్ కదా. సో దీని పేరు ప్రాజెక్ట్ ఆశ్రయ్. ఎస్, సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వింటూనే ఉండండి వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ 101.9.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ శ్రీ సుదర్శన్ రెడ్డి IAS గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జతచేసి 2324 0852 లేదా 2324 0853 లేదా 2955 0923 నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో లిజనర్స్, స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి 9:55 అవుతుంది అండ్ మరికొద్దిసేపట్లో అంటే 10 గంటలకు తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు. అండ్ నేను మీ ఆర్జే చరణ్. ఇప్పటి వరకు మనం పొద్దు నుంచి అడల్లి పోచమ్మ నుంచి వైబ్రెంట్ హైదరాబాద్ వరకు డిఫరెంట్ అప్డేట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ముచ్చట్లని మాట్లాడుకున్నాం కదా. సో 10 గంటల వార్తల తర్వాత మిమ్మల్ని ఇంకా ఇంకా ఎంటర్టైన్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తున్నాడు ఆర్జే పవన్. సో నమస్తే, హలో, ఆదాబ్లో మళ్ళీ కలుసుకుందాం అండ్ అంతవరకు స్టే ట్యూన్ టు 101.9 వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం, రంగుల మయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సింగరేణి సంస్థ విస్తరించిన ప్రాంతాల్లో నిన్నటి నుంచి కొనసాగుతోన్న సింగరేణి భరోసా యాత్ర ఈరోజు రెండవ రోజు భూపాల్పల్లి, గోదావరిఖని, మంచిర్యాలలో కొనసాగుతోంది. ఉదయమే భూపాల్పల్లి కేటీకే 8 గనిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందం అనంతరం తాడిచెర్లకు బయలుదేరి వెళ్లింది. సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరికొద్దిసేపట్లో పరిశీలిస్తారు. గత 10 కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాల వల్ల సింగరేణి కార్మికుల్లో ధైర్యం, భరోసా సన్నగిల్లాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భూపాల్పల్లి కేటీకే 8 గని వద్ద ఆయన కార్మికులతో మాట్లాడుతూ, తాము రాజకీయం చేయడానికి రాలేదని, కార్మికుల కుటుంబాల్లో సంతోషం నింపడానికే వచ్చామని స్పష్టం చేశారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీని ఒప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా కేటాయించామని వివరించారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సింగరేణిని బలోపేతం చేసి మళ్లీ లాభాల బాట పట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2200 మంది అధికారుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా తరహాలో అధికారుల వేతన సవరణ, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలు చేయాలన్న అధికారుల విజ్ఞప్తులను ప్రాధాన్యతగా పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి నాణ్యమైన చికిత్స అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఆయుష్ శాఖ పనితీరు, నిజామియా టిబ్బీ హాస్పిటల్ సేవలపై సమీక్ష నిర్వహించిన మంత్రి, హాస్పిటల్లో నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవన పనులను వేగవంతం చేసి వచ్చే జనవరి నాటికి పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఓకే, దాట్ వాస్ ఆల్ స్టార్ బై స్మాష్ మౌత్, నైన్టీస్ రాక్ బ్యాండ్. దాట్ వాస్ అన్ అప్బీట్ అండ్ అప్లిఫ్టింగ్ సాంగ్. ఇట్ టాక్స్ అబౌట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ద వరల్డ్ సేస్ అబౌట్ యూ. జస్ట్ ఎయిమ్ హై అండ్ గో ఫర్ యువర్ గోల్స్. ఎగ్జాక్ట్లీ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్స్ నీడెడ్ టు కిక్ స్టార్ట్ యువర్ ఎనర్జీ అండ్ క్యారీ ఆన్ ద మూమెంట్. Right? I was introduced to this song through the movie Shrek. Remember the opening scene of the movie? Shrek brushes his teeth with a slug and takes a mud bath. Yup. How I know this song, and then I later discovered, that's how I know this song, and then later I discovered the band. An interesting bit here is that apparently this song was supposed to be a placeholder for the opening credits, but then the filmmaker decided to keep it in the final cut. So I hope you found that bit of trivia interesting. Shall we hear another popular song? I take that as a yes, so let's go.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: That was the Elephant Theme by the Black Eyed Peas, a genre-bending American hip-hop and pop-rock group. Some of you might be confused about why an English song has Tamil lyrics, or might be wondering if it is just a Tamil song with English rap. Well, the answer to that is that the Black Eyed Peas has sampled and remixed a 1985 Tamil song called Unakkum Enakkum, composed by our very own maestro Ilayaraja. This song is from the film Sri Raghavendra, which stars superstar Rajinikanth. Fun fact is that this is Rajini's 100th film. In 2003, Black Eyed Peas released this remixed version as a bonus track for the album Elephant. 2 years ago, this song was again brought back into our lives thanks to Instagram. Because of all those reels made with this song, it became a rage

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: Rainbow 101.9.
1: ఆ జ్ఞాపకాల్లో పరిమళించే మంచి అనుభవాలు, పరివర్తన తీసుకొచ్చే కొన్ని అచంచలమైన అనుభూతులు పదిలంగా దాచుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెం, మణుగూరులో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం ఈరోజు భూపాల్పల్లి, గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ ఉదయమే భూపాల్పల్లిలో యాత్ర మొదలైంది. ముందుగా కేటీకే 8 గనికి వెళ్లిన కేంద్ర మంత్రి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కాగా కొద్దిసేపటి క్రితం సింగరేణి భరోసా యాత్ర తాడిచెర్ల చేరుకుంది. సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావుతో సహా పలువురు నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల డిజైన్ల ఖరారు, మెయింటెనెన్స్ సదుపాయాలపై మాట్లాడనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీలతో సమావేశమై మెట్రో 2వ దశ విస్తరణ, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులపై చర్చిస్తారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో సీట్లను కేవలం మెరిట్ ప్రాతిపదికన మాత్రమే కేటాయిస్తున్నట్టు సంస్థ కార్యదర్శి బడుగు సైదులు స్పష్టం చేశారు. సీటు ఇప్పిస్తామంటూ ప్రలోభ పెట్టే మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. సీట్ల కోసం ఎవరూ ప్రధాన కార్యాలయానికి గాని పాఠశాలల చుట్టూ గాని తిరగవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డ్రోన్ ఫెడరేషన్ ఇండియా సహకారంతో స్వయాన్ చొరవ కింద డ్రోన్ అప్లికేషన్ పరిశోధన కోసం జాతీయ ఆవిష్కరణ సవాలు 2వ ఎడిషన్ను నిన్న ప్రారంభించింది. జూలై 2022లో దాదాపు 90 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదించబడిన ఈ చొరవ భారతదేశ డ్రోన్ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని నిర్మిస్తుంది. చైనాలో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల 400 మీటర్ల రిలేలో స్వర్ణపతకం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నల్గొండ ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని, తాపీ మేస్త్రి కూతురైన ప్రవల్లిక ప్రతిభ క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు. వియత్నాంలోని ఫ్యూకాక్ ద్వీపం వద్ద స్పీడ్ బోట్ ప్రమాదంలో మరణించిన 15 భారతీయ పర్యాటకుల పార్థివ దేహాలను స్వదేశానికి తీసుకొచ్చారు. హోచిమిన్ సిటీ నుంచి వియత్నాం ఎయిర్లైన్స్ విమానంలో పార్థివ దేహాలను ముంబైకి తీసుకొచ్చినట్టు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చెక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్.

0: తాగి వాళ్ళతోటి వేశాము భేటీ అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ. తను టీ తాగడంలో ఘనాపాటి, టీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి. చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్.
1: గరం చెమ్మ సాల్టీ.

వాళ్ళల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటి? టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు, టీ కొడితేనే బతుకుతారు అందరు. చాయ్ తడుకుడా తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే

0: చాయ్ నవాబుకి బంధువే నోయ్, ఏ చాయ్ మనస్సుకి మందుదా భాయ్, ఈ చాయ్ గడాసుకి జే జే.
1: మృగరాజు నుంచి ఛాయ్ గురించి ఒక మంచి పాట. మామూలు వాళ్ళైనా మెగాస్టార్ అయినా అందరూ ఛాయ్కి ఫ్యాన్స్ బ్రో. ఎస్పెషలీ మన హైదరాబాద్లో అయితే అందరూ ఇరానీ ఛాయ్కి ఫ్యాన్స్. పాటల బాస్ కూడా చెప్పాడు కదా, ఇరానీ టీ పడితే ఇటు రాదా ఆ స్వర్గం, అండ్ ఐ కుడెంట్ అగ్రీ మోర్. అయితే ఈ ఇరానీ ఛాయ్ హైదరాబాద్కి ఎక్కడి నుంచి వచ్చింది? సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, పేర్లోనే ఉంది కదా, ఇరాన్ నుంచి వచ్చింది అని. అందుకే ఇరానీ ఛాయ్. దీని గురించి ఇంకా చాలా హిస్టరీ ఉంది, అదంతా ఈ సాంగ్ తర్వాత డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్, యు ఆర్ లిస్నింగ్ టు 101.9 రెయిన్బో ఎఫ్ఎం విత్ ఆర్జే పవన్.
2: Mumbai.

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. ఇందాక మనం ఏం మాట్లాడుకుంటున్నాం? హిస్టరీ ఆఫ్ ఇరానీ చాయ్. సో లేట్ 19th సెంచురీ అండ్ ఎర్లీ 20th సెంచురీలో ఇరాన్లో నుంచి డ్రాట్ ప్రోన్ రీజియన్స్ అయిన యజిద్ అండ్ కర్మన్ నుంచి చాలామంది ఇండియాకి మైగ్రేట్ అయ్యారు. దాంట్లో చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయినారు. ఆ టైంలో, యాజ్ వీ ఆల్ నో, హైదరాబాద్ వాస్ రూల్డ్ బై నిజాం. And it was one of the most prosperous and culturally diverse princely states in India. Mana Nawab Saab kottolarandarni welcome and accommodate chestunde. Traders, artisans and entrepreneurs from across the world andarni vere states nunje kaadu vere countries nunchi kuda andarni welcome chestunde. Atla ee Irani migrants kuda mana Hyderabad lo vachi settle ayyaru anamata. వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ కావాలి. సో అప్పుడు వాళ్ళు ఈ చిన్న హోటల్ స్టార్ట్ చేసినారు అన్నమాట. అట్లా మన హైదరాబాద్కి ఈ ఇరానీ చాయ్ కల్చర్ స్టార్ట్ అయింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. బిఫోర్ దాట్ లెట్స్ లిసన్ టు ద సాంగ్.

డర్ట్ చీప్ ప్రైస్లో లీజ్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన అనమాట. ఇంకేముంది, రెస్ట్ ఇస్ హిస్టరీ. మన హైదరాబాద్ అంతా ఇరానీ కేఫ్ స్టార్ట్ అయినాయి అనమాట. హైదరాబాద్ అండ్ ఇరానీ కేఫ్ ఫెవికాల్గా మజ్బూత్ జో టైప్ అయిపోయిందనమాట. ఇరానీ చాయ్ మన హైదరాబాద్ కల్చరల్ ఐడెంటిటీ అయింది. సో ఇంకా ఇట్లాంటివి చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ ఈ సాంగ్ తర్వాత మళ్ళీ తెలుసుకుందాం.

0: Hey there, do you agree with me that some emotions?
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: You're too sweet for me. That's what Nawab Saab said about Usmania Biscuit. ఈ ఉస్మానియా బిస్కెట్కి రెండు ఆరిజిన్ వర్జన్స్ ఉన్నాయన్నారు కదా. సో లెట్స్ డిగ్ ఇన్ టు ద సెకండ్ వర్జన్. అకార్డింగ్ టు దిస్, 1940s ఉస్మానియా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అండ్ డైటీషియన్స్ పేషెంట్స్ కోసం ఒక న్యూట్రిషియస్ అండ్ ఈజీ టు డైజెస్ట్ స్నాక్ తయారు చేయాలని అనుకున్నారంట. ఈ స్నాక్ ఎక్కువ స్వీట్ ఉండకూడదు అండ్ ఎక్కువ సాల్టీ కూడా ఉండకూడదు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఉస్మానియా బిస్కెట్. హిస్టోరియన్స్ ఈ రెండు వర్జన్స్లో సెకండ్ వర్జన్కి కొంచెం క్రెడిబిలిటీ ఇస్తారు. సరే, ఉస్మానియా బిస్కెట్ గురించి చెప్పినావు బ్రో, మళ్ళా కారా బిస్కెట్ అండ్ బన్మాస్కా గురించి సంగతి ఏంటంటారా? మీరు పాటినండి, ఆ గ్యాప్లో నేను దాని గురించి కొంచెం చదువుకొని వస్తాను.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి

0: వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: That was Aaj Ki Raat. I feel it's a very, very underrated album from this movie. Okay, now let's get back to the track. Think about it, Hyderabad. Before we had malls, multiplexes or WhatsApp groups, how did this city stay connected? Simple. We had our Irani caves. For decades, these places have been the designated anchors of our social lives. Generations have literally grown up around these round marble tables. Think about your family. Your grandfather probably celebrated his first job here. Your dad definitely bunked college to meet his friends over a single chai right at that same spot. And today, you are sitting at the exact same table, typing away on your laptop. The city outside changed from horse carriages to cyber towers, but the vibe inside these walls still stayed exactly the same. These aren't just caves, they are living, breathing archives of our friendships. So, I'll carry on the mood with a song that captures the nostalgia of Irani caves. Here you go.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
2: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct borewells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.

0: बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: వెల్కమ్ బ్యాక్. ద టైమ్ ఇన్ ద స్టూడియో క్లాక్ సేస్ ఇట్స్ ఆల్మోస్ట్ 12:40. విచ్ మీన్స్ ఇంకొంచెం సేపట్లో మనం కాల్ లైన్స్ ఓపెన్ చేస్తాం. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు టాక్ టు మీ, యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402323003030 0402323482 1. సో ద టాపిక్ ఫర్ టుడే ఇస్ యువర్ ఫేవరెట్ ఇరానీ చాయ్ స్పాట్ ఇన్ హైదరాబాద్ అండ్ మీ ఫేవరెట్ మెమరీస్, ఆప్కా జో ఫేవరెట్ మెమరీ హై ఉస్ కేఫ్ కే సాథ్ దట్ యూ వుడ్ లైక్ టు షేర్ విత్ అస్. సో డోంట్ ఫర్గెట్ టు కాల్ అస్ అండ్ షేర్ ఆల్ యువర్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ విత్ అస్.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: Well, that was Dil Chahta Hai from the movie Dil Chahta Hai. We all know how the song brings in that wave of nostalgia, the times that we have spent with the friends. But let's get back to our Irani Caves. You know what I love about Irani Caves? These caves are egalitarian spaces.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
3: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి

0: సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: Rainbow.
1: Right. Hello, welcome back to 101.9 FM. We have a caller, so let's listen to him. Hello.
2: Hello.
1: Hello.
2: Hello.
1: Yeah, who's this?
2: I'm Raghuveer, calling from Kukatpally area.
1: Hey Raghu, thanks for calling. So, which language you're comfortable in? Telugu, Hindi?
2: Telugu.
1: Telugu, okay. So, Raghuveer, topic innara?
2: Vinnanu, meeru Irani cave gurinchi maatladutunnaru kada, Irani chai, Hyderabadi.
1: Yes, meeku ishtamaina oka Irani cave, Hyderabad lo unna spot edi, and దాంతోటి ఒక గుడ్ అసోసియేటెడ్ మెమరీ ఏదైనా ఉంటే మన కాలర్స్ తోటి మన లిసనర్స్ తోటి షేర్ చేసుకోవచ్చు. సో ప్లీజ్.
2: నేను మలక్పేట్ ఏరియాలో లివింగ్ 2003 నుంచి 2008 టైంలో బీబీసీ కేఫ్ అని కూడా ఉంటుండే, బ్లూబర్డ్ కేఫ్.
1: ఓకే,
2: అది మాకు ఓన్లీ అక్కడ పరిచయం అయ్యేటోళ్ళు. అసలు అల్ట్రా రకరకాల మనుషులు, లైక్ స్పోర్ట్స్ అన్ని టైప్స్ ఆఫ్ డిస్కషన్స్ అక్కడ అవుతుండే. అండ్ మాకు మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అది కైండ్ ఆఫ్ ఒక అకాడమీకి ఒక ప్యారలల్ అకాడమీ ఆఫ్ వరల్డ్ ఉండేది అక్కడ. లైక్ మాకు తెలుసుండే అసలు హైదరాబాద్ అండి ఏంటిది, లైక్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వెనవర్స్. లైక్ నేను 16 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను 30-35 ఏళ్ళ మనుషులను కలుస్తుండే. వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ థాట్స్ ఏముంటాయి, వాళ్ళ లైఫ్ ఏంటిది, 40-50 ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా నేను ముచ్చట పెట్టుండే. నాకు దట్ ఈస్ అది మొత్తం లైఫ్ లో మర్చిపోలేని లెర్నింగ్ కర్వ్ అది. లైక్ జీవితంలో ఇంకా అది హ్యాపీయెస్ట్ ఇప్పుడు లేవు, ఇప్పుడు కేఫే లేవు, చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడ చూసినా హోటల్స్ 5-10 మినిట్స్ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు, కొంచెం సాడ్ అనిపిస్తుంది. కానీ that was the greatest beautiful memories I had in Hyderabad. Like
1: absolutely Raghuveer, exactly meer em edaithe chepparo I totally relate with that and totally agree with that. Nenu ade one of the nenu intaku mundu em cheptunnan ante how these Irani cafes are very diverse and we meet diverse people and akkada aye discussions avanni. So
2: yes,
1: thanks and it feels really good to
2: మంచి టాపిక్ తెచ్చారు, అందరికి న్యూ జనరేషన్ కి కూడా అర్థమయ్యేటట్టు మీరు లైక్ అందరికి అందుబాటులో లైక్ అర్థమయ్యే కల్చర్ ని రీచ్ అయ్యేటట్టు మంచి టాపిక్. అండ్ కీప్ గోయింగ్ ఆన్, థ్యాంక్స్, లైక్ కీప్ కమింగ్. Yes.
1: Yeah. Thank you, Raghuveer. Thanks for calling.
2: Right.
1: Okay. Raghuveer. Like I said, I totally agree with Raghuveer. It's sad that Irani caves aithe vetunayo, they are dying. I at least know 10-15 caves which have died in the past 5-6 years, I guess. So anyways, life has to go on regardless of all these things. Meer matram ee song vinandi.

0: That was a wonderful song from Pelichupulu, and also now we have a caller. Let's talk to him. Hello.
1: Good afternoon, sir.
0: Good afternoon, sir.
1: How are you, sir?
0: I'm good, sir. Who am I talking to?
1: Narasimha Reddy, sir. Premavati Pet, Rajendran Nagar.
0: Hello, Narasimha Reddy garu. So,
1: sir, meeru.
0: Bagunnanu, sir. Meeru ela unnaru?
1: నేను కూడా చాలా బాగున్నాను సార్.
0: సార్, సో టాపిక్ విన్నారా?
1: విన్నాను విన్నాను సార్. ఇరానీ ఛాయ్ కుదరదు కదా?
0: ఎస్ సార్.
1: అంటే రాజేంద్ర నగర్ తెలుసా మీకు?
0: తెలుసు సార్, విన్నాను నేను.
1: విన్నానంటే ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అది అల్పావట్ సికింద్రాబాద్ అల్పా హోటల్ ఉందా సార్?
0: ఎస్ సార్, సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు సార్?
1: అదే స్టేషన్ కి ఎదురుగా.
0: ఎస్ ఎస్.
1: అయితే మాకు ఆ హోటల్ మా ఇక్కడ రాజేంద్ర నగర్ కి అక్కడికి 22-23 కిలోమీటర్స్ అవుతుంది సార్.
0: ఓకే.
1: ప్రత్యేకంగా మేము ఎప్పుడన్నా కావాలనుకుంటే అక్కడికి ఛాయ్ తాగడానికి వెళ్తుంటాం సార్. స్పెషల్ గా ఛాయ్ తాగడానికి వెళ్తుంటాం.
0: ఓకే సార్.
1: సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమాకు ముందు అందులో టీ తాగేసి సినిమా చూసి మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడ మళ్ళీ టీ తాగి వచ్చేవాళ్ళం సార్. అది ఆఫీస్ లో పనిచేసేటప్పుడు ఎప్పుడన్నా కొద్దిగా టైర్డ్ అయినట్టు ఫీల్ అయితే పర్మిషన్ తీసుకొని అక్కడికి పోయి ఛాయ్ తాగేసి రిలాక్స్ అవుతుంటాం సార్.
0: ఓకే.
1: హోటల్తో మాకు మంచి అనుబంధం ఉంది సార్.
0: డెఫినెట్లీ సార్. సో ఇది ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్కి స్టిల్ ఇప్పుడు కూడా ఏదో ఒక కేఫ్స్కి వెళ్తూనే ఉంటారు. సో
1: అంటే ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడంటే దగ్గర దగ్గర అప్పుడు 30-40 ఇయర్స్ మధ్యలో మా ఏజ్ అప్పుడు అంటే చెప్తున్నాను నేను.
0: కరెక్ట్ సార్.
1: ఇప్పుడైతే ఎక్కడ ఎక్కడ వెళ్తే అక్కడ దాగ చేస్తున్నాం అనుకో, కానీ ఛాయ్ మాత్రం మంచిగా ఉంటుండే సార్ అక్కడ.
0: కరెక్ట్ కరెక్ట్.
1: జనరల్ మళ్ళీ టైర్డ్ అయితే కూడా కొద్దిగా రిలాక్స్ అనిపిస్తుండే ఆ ఛాయ్ తాగితే.
0: డెఫినెట్లీ సార్, ఐ కుడెంట్ అగ్రీ మోర్. నాకు ఇప్పుడు షో మధ్యలో డెఫినెట్లీ ఒక ఛాయ్ తాగాలని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్.
1: ఓకే, యు ఆర్ వెల్కమ్.
0: ఓకే సార్. దట్ వాజ్ నరసింహారెడ్డి గారు.

0: థర్టీ ఫార్టీ ఇయర్స్ ముందు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అండ్ ఐ డోంట్ థింక్ అ మచ్ హ్యాస్ చేంజ్డ్ దో ద ప్లేసెస్ దాట్ వీ గో టు హ్యావ్ చేంజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇరానీ కేవ్స్ ఇప్పుడు కొంచెం పాష్ ప్లేసెస్, ఏదో ఆఫీస్ పక్కన ఉండే పాష్ ప్లేస్కి వెళ్తున్నాం కానీ, బట్ స్టిల్ దట్ చాయ్ కల్చర్ ఈజ్ దేర్ అండ్ ఇట్ హ్యాస్ టు బి దేర్. హౌ కెన్ ఇట్ గో అవే? ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ నరసింహారెడ్డి గారు, అండ్ ఐ గాట్ అ వండర్ఫుల్ సాంగ్ కమింగ్ ఫర్ యూ ఆఫ్టర్ దిస్ కమర్షియల్.
1: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
2: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct borewells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.

0: बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు.

0: నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: So, listeners, that was "Tum To Tehre Pardesi," a song which was a staple in Irani cafes and regular autos in 90s and 2000s. Mana thoti inkoka caller unnaru. Let's talk to him. Hello.
1: హలో
0: Hello, sir.
1: హలో ఆన్ ఎయిరా సార్?
0: Yes, sir. On air.
1: నేను గోలెడ్డి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నాను,
0: హలో ప్రభాకర్ రావు గారు.
1: ఫ్రమ్ బెంగళూరు ప్రస్తుతం. అయితే
0: ఓ ఆసమ్.
1: అయితే ఒకప్పుడు మాకు సికింద్రాబాద్లో అల్ఫా హోటల్ ఉండేది కదా సార్,
0: అవును సార్.
1: అది ఫేమస్ ఉండేది. అక్కడికి జనాలు ఎంత దూరం నుంచి అయినా వచ్చి అక్కడ టీ తాగి మరి టీ కోసం వచ్చేవారు కొంతమంది. అయితే
0: కరెక్ట్,
1: దాంట్లో నేను కూడా ఒకడిని.
0: కరెక్ట్ సార్.
1: దాని తర్వాత అది అయిపోయింది, ఇప్పుడు అడుగడుక్కి హోటల్స్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనకి సికింద్రాబాద్లోనే బ్లూ సీ అని చెప్పి ఉంటుంది ఒకటి.
0: ఎస్ సార్, ఇంకా ఉంది.
1: బ్లూ సీ,
0: ఎస్ ఎస్ ఎస్ ఎస్ బ్లూ సీ ఇంకా ఉంది సార్.
1: టీ తాగితే నాకేమనిపిస్తుంది అంటే పెద్దలు అలాగైపోతాయి, ఎవరికైనా మనం కిస్ ఇచ్చామా లేదా మనకి ఇచ్చారా ఎవరైనా.
0: ఎస్ ఎస్ ఎస్ ఎస్ కరెక్ట్.
1: దీనిగా పెద్దలు తయారవుతాయన్నమాట.
0: కరెక్ట్.
1: టీ తాగితే ఒక అనుభూతి ఉంటుంది దాంట్లో ఇప్పటికి కూడా.
0: అవును సార్, అవును.
1: 10 ఇయర్స్ నేను కంటిన్యూ రోజు అంటే అదే రూట్ లో వెళ్ళేవాడిని కాబట్టి అక్కడ ఆగి మరీ టీ తాగి వెళ్ళేవాడిని. ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఇప్పుడు ఇంకెక్కడ అన్ని రకాలు లెమన్ చాయ్ అంట, గ్రీన్ చాయ్ ఇట, హనీ చాయ్, చాలా రకాలు వచ్చేసాయి.
0: కరెక్ట్ సార్, కరెక్ట్.
1: ఇవన్నీ కట్ట పెట్టేసి నేనేం చేస్తున్నాను అంటే అస్సాం నుంచి టీ పొడి తెప్పించుకుంటాను. అస్సాంలో మా ఫ్రెండ్ ఉన్నాడు గౌహటీలో,
0: ఓకే,
1: తేజ్పూర్ దగ్గర. అక్కడ నుంచి ఆయనకి నేను ఫోన్ కాల్ చేసేస్తే పంపించేస్తాడు కొరియర్ లో.
0: షూర్ షూర్.
1: ఓ కిలో అలా తెప్పించుకుంటాను, కిలో అయిపోగానే మళ్ళీ కాల్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట అది.
0: డెఫినెట్లీ సార్, అస్సాం నుంచి వస్తే ఆబ్వియస్ గా నోన్ ఫర్
1: టీ, చాలా బాగుంటుంది సార్ టీ. ఒరిజినల్ చాయ్ పత్తి అనమాట అది, ఒరిజినల్ గా ఉంటుంది.
0: కరెక్ట్.
1: ఓకే, థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓలేటి ప్రభాకర్ రావు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అస్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. సో దాట్ వాజ్ ప్రభాకర్ గారు, అవర్ లాస్ట్ కాలర్ ఫర్ టుడే. సో ఇట్స్ 1:55, విచ్ మీన్స్ అవర్ ప్రోగ్రామ్ ఈస్ అబౌట్ టు ఎండ్ అండ్ ద నెక్స్ట్ ఆర్జే ఇన్ లైన్ ఈస్ రెడీ టు ఎంటర్టైన్ యూ విత్ నదర్ సెట్ ఆఫ్ సాంగ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్. సో Until then, we'll catch up for the next time. So, thanks for listening to our program. So, I'll end this with a philosophical song. So, that's it for today.

0: రెయిన్బో 101.9.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు జష్ని హైదరాబాద్ లోకి. హైదరాబాద్ లో ఫుడ్ అంటే ఆ టేస్టే వేరు. ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చిన వారైనా సరే ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపోతారు. కారణం ఇక్కడ దొరికే అన్ని రకాలైన ఫుడ్స్, అందరితో కలిసి

అన్ని రకాలైన ఫుడ్స్, అందరితో కలిసిపోయే మనుషులు, మనిషి నచ్చిందంటే చాలు వాళ్ళతో ఎంత దూరమైనా వస్తారు. హైదరాబాద్లో దోస్తాని అంటే మరి ఆ దోస్తాని ప్రత్యేకత వేరు. అందుకే అందరూ హైదరాబాద్లో ఉండడానికి చాలా చాలా ఇష్టపడతారు. రైట్, మ్యాటర్లోకి వచ్చిద్దాం. మరి ఈరోజు మన జస్నీ హైదరాబాద్లో చోలే భటూరే పావు బజ్జి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇవి ఎలా వచ్చాయి, మరి ఈ టేస్ట్ ఎలా ప్రజలకి అలవాటు పడింది, సో ఈ విషయాలని మనం మాట్లాడుకుందాం జస్నీ హైదరాబాద్లోని.

జస్నీ హైదరాబాద్లో మనం ఈరోజు చోలే భటూరే గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది పేదవాడికి ఒకప్పుడు పోషకాహారం అనేవారు. ఇది ఎలా పుట్టిందంటే 1940 పార్టీషన్ తర్వాత ఈ ఫుడ్ పుట్టిందని చెప్పొచ్చు. పంజాబ్లో రైతులు పొలం పనులకు వెళ్ళేటప్పుడు ఎక్కువసేపు పాడవని ప్రోటీన్ ఉండే పదార్థం కావాలని వెతికారు. అందుకే శనగల కూరని మసాలాతో చేసి ఉంచి టీ పట్టి వేసి ఉడికిస్తే ఒక రోజంతా పాడవకుండా ఉండేదట. సో అందుకోసం ఈ ఫుడ్ తయారు చేసుకొని మరి రోజంతా పాడవకుండా ఉంటే మళ్ళీ ఫుడ్ కోసం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మరి పొలం పనులకు వెళ్ళేటప్పుడు మరి వేరే ధ్యాస అనేది ఏది ఉండదు, కేవలం ఆ పని మీదే ధ్యాస ఉంటుంది. సో ఆ పని అంతా పర్ఫెక్ట్గా చేయాలంటే మనకి మంచి ఆహారం కావాలి. అది ఏంటి ఏంటి అని వాళ్ళకు వెతుకుతున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది, శనగల కర్రీ. సో ఆ శనగల కర్రీని అలా తయారు చేసుకొని వాళ్ళు అక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడంతో పాటు ఇప్పుడు మనకందరికీ ఒక టేస్టీ ఫుడ్ని పరిచయం చేశారని చెప్పొచ్చు ఆ రైతులు. సో వాళ్ళందరికి కూడా మనందరికీ చోలే భటూరే తినిపిస్తున్నారు కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా ఒకసారి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई।
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
0: जश्न ए हैदराबाद।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జష్నే హైదరాబాద్. చోలే భటూరే గురించి మాట్లాడుకుంటున్నాం. సో శనగలు అలా తయారైపోయాయి, శనగల కర్రీని అట్లా వాడుకున్నారు. తర్వాత భటూరే, అది చోలే, మరి ఇది భటూరే. ఇది ఒరిజినల్గా భటూరా అనే పదంతో పిలిచేవారు. మైదా ప్లస్ పెరుగు కలిపిన మైదా, ఇప్పుడు ఏదైతే మైదా ఉంది కదా, ఈ మైదాలో పెరుగు కలిపేసి మరి చిన్నగా పూరిలాగా చేయటం అనేది అప్పుడు మొఘల్ కాలం నుంచే ఉండేది. కానీ పంజాబీస్ దీనిని పెద్ద సైజుకి ఉండేలా చేశారనమాట, ఆ పూరిని పెద్ద సైజుకి వచ్చేలా చేశారు. సో ఇలా ఈ రెండు కాంబినేషన్స్ అనేవి ఏర్పడి ఈ చోలే భటూరేగా మారింది. పేదవాడి ఆహారంగా మొదలైన ఈ చోలే భటూరే మరి ఇప్పుడు అందరికీ ఇష్టమైన ఆహారంగా, మరి మొత్తం నేషనల్ వైడ్గా దేశం మొత్తం కూడా విస్తరించింది ఈ చోలే భటూరే.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. చోలే భటూరే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1947 తర్వాత పంజాబ్ నుంచి చాలామంది ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలోని కరోల్ బాగ్ పహడ్గంజ్ ఏరియాలో రోడ్డు పక్కన దుకాణాలు పెట్టారు. అప్పుడు చోలే భటూరే కాంబోని 1 రూపాయికి అమ్మేవారు. భారీగా ఉండి తక్కువ ధరకు దొరకడంతో పాటు కడుపు నిండా ఉండేదన్నమాట. దీంతో ఎక్కువ ఉంది తినడం మొదలుపెట్టారు. పని చేసుకొని బతికేవాళ్ళు, స్టూడెంట్స్కి ఇది చాలా ఫేవరెట్ అయింది. ఢిల్లీ సండే బ్రేక్ఫాస్ట్ అని కూడా దీన్ని పిలిచేవారు. సో అలా చోలే భటూరే ఢిల్లీలో 1947 బాగా ఫేమస్ అయి మరి అందరికీ ఒక అడ్డాగా ఆ ప్లేస్ అయిపోయి మరి అతి తక్కువ ధరలో మరందరికీ కడుపు నిండడం, తర్వాత ప్రోటీన్ ఫుడ్, మరి శనగల్లో మనందరూ తెలుసుగా ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి, సో వాళ్ళకి ప్రోటీన్ కూడా అందేది. సో అట్లా 1 రూపాయికే వాళ్ళకు దొరకడంతో ఎక్కువ మంది ఆ ఫుడ్ని ఇష్టపడేవారు. అలా మొత్తం దేశం మొత్తం స్ప్రెడ్ అయింది చోలే భటూరే.

0: जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని మార.

రాష్ట్రం కృష్ణ గీత పిల్ల నిత్య కురుక్షేత్రం నిగ్గదీసి అడుగు ఈ సిక్కులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవక్షవాన్ని మారదు లోకం మారదు కాలం.

దక్షిణి హైదరాబాద్లో. ఇక పావు బజ్జీ గురించి తెలుసుకుందాం. ఈ పావు బజ్జీ 1850 సమయంలో పుట్టిందని చెప్పొచ్చు. ఆ టైంలో ముంబై టెక్స్టైల్స్ మిల్స్లో కార్మికులు షిఫ్ట్ మధ్యలో 15 నిమిషాల బ్రేక్ ఉండేదన్నమాట. వాళ్లకు వేడిగా త్వరగా కడుపు నిండే ఫుడ్ ఆ టైంలో అవసరం, కానీ టైం సరిపోయేది కాదు. అప్పుడు ముంబైలోని స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఒక ఐడియా చేశారు. రోజు మిగిలిపోయిన కూరగాయలన్నీ, అలాగే బంగాళదుంప, బఠానీ, క్యాప్సికం తీసుకున్నారు. వాటన్నిటిని ఒక పెద్ద తవాపై మసాలాతో మాష్ చేసి వేడి చేశారు. పక్కనే బేకరీలో మిగిలిన పావు బ్రెడ్ని వెన్నలో వేయించి ఇచ్చారు. ఇలా పావు బజ్జీ అనేది ఏర్పడింది. సో ఫాస్ట్గా తయారు చేయడంతో పాటు చాలా టేస్ట్గా ఉండే ఆ పావు బజ్జీ మరి అందరికీ నచ్చడంతో మరి ఆ ఇండస్ట్రియల్ టెక్స్టైల్ ఏరియాలో పావు బజ్జీ బాగా ఫేమస్ అయింది. సో ఇది ఇంకా ఎట్లా విస్తరించింది, మరి మన హైదరాబాద్ వరకు కూడా ఎట్లా వచ్చింది, మనం మాట్లాడుకుందాం. జస్ట్ని హైదరాబాద్లో వింటూనే ఉండండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. Yeah. Are you ready?

0: మీరు వింటున్నారు జస్నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో అలా పుట్టిన పావు బజ్జీ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ అవుతుంది. పావు అంటే పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకు తెచ్చిన బ్రెడ్ బాజీ కూరగాయల మిశ్రమం. ఇలా వేస్ట్ని టేస్ట్గా మార్చిన డిష్ ఇదని చెప్పొచ్చు. తర్వాత చాలా వెన్న వేయడం అంటే ఆ బాజీకి కొంచెం వెన్న, అప్పుడు స్టార్టింగ్లో తక్కువ వేశారు బట్ ఇప్పుడు వెన్నలోనే ముంచుతున్నారు. సో ఇట్లా వెన్న ఎక్కువ వేయడం ద్వారా టేస్ట్ ఎక్కువ వచ్చేసేసింది. సో అట్లా అందరికీ ఇంకా ఇష్టమైపోయింది అనమాట. 1980లో ముంబై నుంచి హైదరాబాద్ ఈ పావు బజ్జీ వచ్చేసింది. తర్వాత ఢిల్లీకి వచ్చి ఇప్పుడు దేశమంతా ఫేమస్ అయింది. సామాన్యుల కోసం పుట్టిన ఈ పావు బజ్జీ ఇప్పుడు రాజుల ఫుడ్ అయిందని చెప్పొచ్చు. అంటే కేవలం సామాన్యులే కాకుండా మరి రిచ్ పీపుల్ కూడా ఇప్పుడు దీన్ని చాలా ఇష్టపడుతున్నారు పావు బజ్జీని. సో ఒక రకంగా చెప్పాలంటే మరి కొన్ని ఏరియాస్లో చాలా కాస్ట్లీ ఫుడ్ ఇది, దీనికి చాలా రేట్ కూడా ఉంది. కాబట్టి పేదవాడి ఫుడ్ ఇప్పుడు రాజుల ఫుడ్ అయిందని చెప్పొచ్చు. సో ఇది ఈరోజు జస్నీ హైదరాబాద్.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జస్నే హైదరాబాద్, జస్నే హైదరాబాద్.
2: జస్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
3: జస్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో మరి గ్రామాల్లో సిటీలో ఎస్ఐఆర్ ఫామ్ నింపిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఓకే, మరి నింపని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా నింపేసేయండి. ఓటు హక్కు మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఫామ్ నింపి ఇచ్చినట్లయితే మన ఓటు హక్కును కాపాడుకోవచ్చు. సమయం 3 గంటలు, మరి కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

మాట్లాడుతూ, శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేయడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి, ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా ఈ రాత్రి అమెరికాలోని డాలస్ స్టేడియంలో జరిగే మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: శ్రోతలకు మరొక్క మారు తెలియచేస్తూ ఉన్నాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు డబుల్ కమిటలోకి.

0: మీరు వింటున్నారు డబుల్ కబిట, ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చింపాంజీల సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సో ఈ చింపాంజీల దినోత్సవ ముఖ్య ఉద్దేశం చింపాంజీల సంరక్షణ, వాటి హక్కులను గురించి అవగాహన కల్పించడం కోసమే ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2018 నుంచి మరి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. అడవుల నరికివేత, వేట, ల్యాబ్ టెస్టింగ్స్ వల్ల చింపాంజీలు అంతరించిపోతున్నాయని వాటిని కాపాడాలని పిలుపునివ్వడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: ఏ పిల్లా, అట్లా నవ్విసి పారిపో మాకే బాబు.
2: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
1: ఎవడి డప్పుడు కొట్టండా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమీటా. ఈరోజు ఫ్రెంచ్ జాతీయ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. 1789 జూలై 14 ఫ్రాన్స్లో బాస్టిలీ జైల్ మీద ప్రజలు దాడి చేశారు. ఇదే ఫ్రెంచ్ రెవల్యూషన్కి నాంది అని చెప్పొచ్చు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, ఈ మూడు సూత్రాలు ప్రపంచానికి అందించిన రోజుని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం ప్యారిస్లో పెద్ద ఎత్తున మిలిటరీ పరేడ్, ఫైర్ వర్క్స్ జరుగుతాయి. ఈ దినోత్సవం ప్రజాస్వామ్యం, మానవ హక్కులకు చిహ్నంగా నిలిచిందని చెప్పొచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు డబుల్ కమిటా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఫ్రెంచ్ దినోత్సవాన్ని భారత్లో అధికారికంగా జరుపుకోరు కానీ 2024లో పిఎం మన మోడీ గారు ఫ్రాన్స్ బాస్టిలే డే పెరడ్కి చీఫ్ గెస్ట్గా వెళ్లారు. ఇండియా ఫ్రాన్స్ స్నేహానికి ఇది చిహ్నంగా నిలిచిందని చెప్పొచ్చు. స్కూల్ కాలేజీల్లో ఫ్రెంచ్ రెవల్యూషన్, ప్రజాస్వామ్యం గురించి స్పెషల్ క్లాసులు కూడా చెప్తారు. ఒక రకంగా జూలై 14 ప్రజాశక్తి గెలిచిన రోజు అని చెప్పొచ్చు. సో ఈ జూలై 14 ఫ్రెంచ్ దినోత్సవం మరి ప్రపంచం అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచిందని చెప్పొచ్చు. అన్యాయం మీద న్యాయం గెలిచిన రోజు అని కూడా చెప్పొచ్చు.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహ,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

ఈరోజు అమెరికాలో మ్యాక్ అండ్ చీజ్ డే కూడా జరుపుకుంటున్నారు. ఉడికించిన మ్యాకరోని పాస్తాని చీజ్ సాస్ కలిపి డిష్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే చీజ్ అన్నం లాంటిది అనమాట. 1920 తర్వాత 1930 మధ్యకాలంలో మహామాంద్యం సమయంలో చీప్గా చాలా తక్కువ ధరలో దొరికే ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది అది కడుపు నిండే ఫుడ్ కాబట్టి ఈ ఫుడ్ పాపులర్ అయింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులకు రేషన్గా కూడా ఈ ఫుడ్ ఇచ్చేవారు. ఇప్పుడు అమెరికన్ పిల్లలకు వన్ కంఫర్ట్ ఫుడ్ స్కూల్ లంచ్ బాక్స్లో కూడా తప్పకుండా ఇది ఇస్తారు. సో ఇలా ఈ ఫుడ్కి ఉండే ఇంపార్టెన్స్ని బట్టి మరి ఈరోజును వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో కొన్ని రెస్టారెంట్స్లో మరి మ్యాక్ అండ్ చీజ్ పై 50% డిస్కౌంట్ ఇస్తారు. ఇంట్లో కూడా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తారు. బేక్ చేసినది, బేక్ చేయండి, ఇట్లా కొన్ని రకాలైన ఆహార పదార్థాలను కూడా ఈరోజు అమెరికాలో తయారు చేసుకుంటారు. ఫుడ్స్ ఇంట్లో స్పెషల్ ఫుడ్స్ తయారు చేసుకుంటారు ఈరోజు. సో మరి ఆ ఫుడ్కి ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి ఈరోజు అలా సెలబ్రేట్ చేసుకోవడం వారికి ఒక ఆనవాయితీగా మారిపోయిందని చెప్పొచ్చు. రైట్, ఆ స్టూడియోలో టైం 3:46 దాటి 47 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమీటా.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు డబుల్ కమిటా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నాన్ బైనరీ డేని కూడా జరుపుకుంటున్నారు. మామూలుగా సమాజంలో పురుషుడు లేదా స్త్రీ, మరి వీరికే ప్రాధాన్యత ఉంటుంది. సో ఈ కారణంగా మరి

రెండు లక్షణాలు ఉన్నవాళ్ళు పుట్టినప్పుడు మరి వాళ్ళ బాధ వర్ణనాతీతం, సమాజంలో వారికి విలువ ఉండదు. సో వీళ్లను, వీళ్ళ బాధను అర్థం చేసుకొని కట్ లైస్టర్ అనే యాక్టివిస్ట్ మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని జరపడానికి కారణమని చెప్పచ్చు. 2012లో ఈ దినోత్సవం ప్రారంభమైంది.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఏఐ సాయంతో యువతలో నైపుణ్యాలు పెంచవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవి అన్నారు. హైదరాబాద్ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో పారిశ్రామికంగా వ్యూహాత్మకంగా వరంగల్ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వివరించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెం, మణుగూరులో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం ఈరోజు భూపాలపల్లి, గోదావరి కని, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ ఉదయమే భూపాలపల్లిలో యాత్ర మొదలైంది. లక్షలాది కుటుంబాలకు జీవనాధారమైన సింగరేణి తెలంగాణ ఆస్తి అని, దక్షిణ భారత విద్యుత్ ఉత్పత్తిలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ జీడీపీలో 5% వాటా కలిగి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి అంతర్జాతీయ విమానాశ్రయాలు అవసరమన్నారు. 4 తేదీలో హైదరాబాద్లో జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సదస్సు ఏర్పాటును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్షించారు. 11 సభ్యదేశాల నుంచి 40 అంతర్జాతీయ ప్రతినిధులు, భారత్ తరఫున 40 అధికారులు పాల్గొంటారు. అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ రాత్రి అమెరికాలోని డల్లాస్లో జరిగే మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్తో రాత్రి 12:30 భారత కాలమానం ప్రకారం తలపడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

వికసిత్ భారత్ 2047లో ఫిట్ ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. సో వికసిత్ భారత్ ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ ఎలాంటి ఈవెంట్ చేస్తుంది, ప్రజలు ఎలా యాక్టివ్గా ఉండాలి, మళ్ళా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడానికి మన శరీరం మరి చాలా చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఫిట్గా ఉండడం కూడా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మరి దేశ ప్రజలందరినీ కూడా మరి యాక్టివ్గా ఉండడానికి ఏమేం చేయాలి ఇవన్నీ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. యోగా అంటున్నారు, క్రీడలు అంటున్నారు, ఇట్లా రకరకాలుగా మరి ప్రజల్ని యాక్టివ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మన పిఎం మోదీ గారు.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు ఫిట్ ఇండియాలోకి. భారతదేశ వ్యాప్తంగా ఫిట్ ఇండియా ఇప్పుడు కేవలం క్యాంపెయిన్ కాదు, జన ఉద్యమమైంది. పీఎం మోదీ గారి విజన్,

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ఫిట్ ఇండియా. ఫిట్ ఇండియా కార్నివాల్ 2026 దేశవ్యాప్తంగా మూడు పెద్ద కార్నివాల్స్ జరిగాయి. అయితే ఢిల్లీ జేఎల్ఎన్ స్టేడియం మార్చి 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేతో కలిపి ఈ ఉత్సవం జరిగింది. నందిని అగసరా, గరిమా చౌదరి, మిలింట్ సోమాన్, టానియా సచ్దేవ్ లాంటి స్టార్ అథ్లెట్స్ ఇందులో పాల్గొన్నారు. ఫిట్నెస్ ఫర్ ఆల్ థీమ్తో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్, ఎనేబుల్డ్ వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. సో ఈ ఈవెంట్ ద్వారా మరి ఫిట్ ఇండియా గురించి చెప్పడం, తర్వాత ఫిట్ ఇండియా లక్ష్యాలను ప్రజల్లోకి చేరవేసే ప్రయత్నం కూడా చేశారని చెప్పొచ్చు. ఇలా దేశవ్యాప్తంగా మరి 3 పెద్ద ఈవెంట్స్ను కూడా చేశారు ఫిట్ ఇండియాలో భాగంగా.

0: 101.9.
1: ஏய் என்றா இது டப்பா பீட்டு புத்தகரா.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఫిట్ ఇండియాలో. పూరి ఒడిషా ప్లేస్లో మరి మార్చి 15 నుంచి 17 వరకు ఇక్కడ బీచ్లో యోగా, ప్రాణాయామం, మారథాన్, జుంబా, వాలీబాల్, కిడ్స్ జోన్, అలాగే ఉమెన్స్ వెల్నెస్ జోన్, ఆయుష్ వెల్నెస్ జోన్ సెంటర్స్ కూడా ఇక్కడికి వచ్చి మరి ఫిట్నెస్కి సంబంధించిన అంశాలని ఇక్కడున్న ప్రజలకు తెలియజేశారు. సాయంత్రం గోటిపూసా డ్యాన్స్, అలాగే మల్లా కంబ్ పర్ఫార్మెన్స్ కూడా జరిగాయి. సో ఇట్లా ఫిట్ ఇండియా ఏం చేస్తుందంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉండే ప్రత్యేకమైన డ్యాన్సు, ఆర్ట్ ఫామ్స్, అవి చేయటం వల్ల మరి ఆరోగ్యపరంగా వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ మనకి కూచిపూడి ఉంది, కూచిపూడి డ్యాన్స్ చేస్తున్నారు అని అంటే మరి శరీరంలో అన్ని నాడులు కదులుతాయి, తర్వాత బాగా ఫిట్గా ఉంటారు. ఆ డ్యాన్స్ చేయడం మానేసారంటే మళ్ళీ దాని ఎఫెక్ట్ కూడా మరి వారి శరీరంలో కనిపిస్తుంది. సో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మరి కంటిన్యూగా ఉండాలి, వాళ్ళకి గ్యాప్ రావద్దు అని కూడా మనకు చెప్తూ ఉంటారు. సో అట్లా ప్రతి ఏరియాలో ఉండే ఆర్ట్ ఫామ్, ఫోక్ ఫామ్స్ వీటిలన్నిటినీ చూసుకొని మరి అవి ప్రాక్టీస్ చేయడం వల్ల మరి ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే అవేర్నెస్ను కూడా ఫిట్ ఇండియా దేశవ్యాప్తంగా కల్పిస్తుంది.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: మీరు వింటున్నారు ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. పాట్నా అండ్ బీహార్లో కూడా ఫిట్ ఇండియా ఉద్యమం ఒక రకంగా చాలా ఉవ్వెత్తున లేస్తుందని కూడా చెప్పొచ్చు. మరి ఇక్కడ చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఎస్ఏఐ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమం ఇటీవల జరిగింది. తైక్వాండో, ఉషు, యోగ

యోగా డెమోలు అలాగే జూంబా సెషన్స్తో మరి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. బీహార్ స్పోర్ట్స్ మినిస్ట్రీ మరి చాలా ఏర్పాట్లు చేసింది. శ్రేయా సింగ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫిట్ ఇండియా ఈజ్ ఏ పీపుల్ మూమెంట్ అని కూడా చెప్పారు. ఫిట్ ఇండియా మరి ప్రజల్లో మంచి చైతన్యాన్ని తీసుకొస్తుందని కూడా వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఫిట్ ఇండియా ఇప్పుడు దేశవ్యాప్తంగా ముందుకు వెళుతుంది అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఫిట్గా ఉండడం ఫిట్ ఇండియా ముఖ్య ఉద్దేశం.

తలపైన ఆకాశం ముక్కానా దే.

మీరు వింటున్నారు ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. పూణే గ్రాండ్ టూరిజం 2026 ఇండియా మొట్టమొదటి ఇంటర్నేషనల్ యూసీఐ 2.2 స్టేజీ సైక్లింగ్ రేస్.

ఒలింపిక్ 2036 విజన్కి అనుగుణంగా స్పోర్ట్స్ టూరిజం ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ విధంగా అక్కడ ఫిట్ ఇండియా ముందుకు దూసుకుపోతుంది. దేశం మొత్తం మీద ఫిట్ ఇండియా ఉవ్వెత్తున లేస్తుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి దగ్గర అవేర్నెస్ వస్తుంది, మరి యువత మరి ఇటువైపు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అంటే ఆరోగ్యంగా ఉండాలని, ఫిట్గా ఉండాలని, మరి దానికి సంబంధించిన ప్రాక్టీసులు కూడా చాలా ఎక్కువ చేస్తున్నారని చెప్పొచ్చు. అన్ని స్టేట్స్లో మరి అన్ని రాష్ట్రాల్లో ఈ ఫిట్ ఇండియా గురించి మరి అవేర్నెస్ తీసుకొస్తుంది భారత ప్రభుత్వం.

was in a set dosya.

మీరు వింటున్నారు ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. వికసిత్ భారత్ 2047 లో భాగంగా మరి ఫిట్ ఇండియా ముందుకు దూసుకుపోతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఫిట్ ఇండియాలో భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుతుంది రెయిన్బో ఎఫ్ఎం.

0: Rainbow 101.9.
1: వర్షాకాలం మొదలవుతుంది, మరి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఎక్కడైనా మరి పోల్స్ ఉన్నప్పుడు మరి అక్కడ జాగ్రత్తగా వ్యవహరించండి. పిల్లల్ని కూడా అటువైపు వెళ్ళకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు వార్త ముఖ్యాంశాలు.
2: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సింగరేణిని కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ జేబు సంస్థగా మార్చుకుని దెబ్బతీశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా భూపాలపల్లిలో మాట్లాడుతూ మంత్రి సంస్థను కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఏఐ సహాయంతో యువత నైపుణ్యాలను పెంచవచ్చునని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు మరో 10 రోజులు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల ఎన్యుమినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడం, అర్హులకు ఓటు హక్కు కల్పించేలా పూర్తి స్థాయిలో సర్వే పూర్తి కావడానికి అదనపు సమయం అవసరమని వివరించారు. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో పెట్టే అరుదైన ఇక్కత్ పట్టు చీరను ఈరోజు శ్రీశైలం దేవస్థానానికి సమర్పించారు. ఈ వస్త్రాన్ని స్వీకరించిన ధర్మకర్తల మండల అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు విజయ్ కుమార్ అద్భుత నైపుణ్యాన్ని అభినందిస్తూ చేనేత మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని కొనియాడారు. హుస్సేన్సాగర్లో 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్తో పాటు భారత తొలి ఐఎల్సీఏ ఓపెన్ అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్షిప్ను మేజర్ జనరల్ పునీత్ కపూర్ ప్రారంభించారు. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలో దేశ విదేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్లో భాగంగా ఎడ్బాక్స్టన్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి తిరిగి రావడం భారత్కు ఎంతో సానుకూలమైన అంశం. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చూశారు తాజా ట్యూన్స్లోకి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు తాజా ట్యూన్స్ లో.
2: కేచ్ ద రెయిన్, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है. तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
3: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని.

0: సో మీ నుంచి సెలవు తీసుకునే టైం వచ్చేసింది కాబట్టి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాడు మీ రాజేష్. మరి కాసేపట్లో ఇది మన చట్టం కార్యక్రమం ఉంటుంది.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన స్థిరాస్తి కొనుగోళ్లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీ శంకర్రావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక కళ. మరి ఆ కళని సాకారం చేసుకునే ప్రయత్నంలో ఇటు అపార్ట్మెంట్ల వైపైనా ఇటు ఇండిపెండెంట్ హౌజులు కొనే వారైనా ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయ్యర్ దగ్గర నుంచి కొనేటప్పుడు కానీ ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆర్ మిగతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏం చెబుతుంది అనే మనకు విషయాలు తెలియజేయడానికి శ్రీ వేముల గౌరీశంకర్ గారు హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్యకి వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గౌరీశంకర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. ప్రధానంగా ఒక మధ్యతరగతి వాడికి ఎప్పటికీ సొంతిల్లు అనేది ఒక కళ అండి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంటున్న వారు వారి వారి పర్చేసింగ్ కెపాసిటీని బట్టి అది అపార్ట్మెంట్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు వారి వారి ఇష్టాన్ని బట్టి కొనుక్కుంటారు. అలాంటప్పుడు వినియోగదారుడిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయిపోయిన తర్వాత ఇది ఈ రూల్ ప్రకారం లేదని రాకపోవడమో లేదా ఇంకేదైనా ఇబ్బందులు పడడమో అవాయిడ్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వినియోగదారుల చట్ట పరిరక్షణ కింద వస్తామో తెలియజేస్తారా?
1: అట్లాగండి. ఇప్పుడు చాలామంది గృహ నిర్మాణానికి సంబంధించి ప్లాట్లు కొన్నా కానీ ఫ్లాట్స్ కొన్నా కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కొన్నా కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం వినియోగదారులుగా పరిగణించబడతారండి. ఇదంతా కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది దాని కింద సేవ కిందగా నిర్వచనంలోకి వస్తారు. సో చాలామంది ఏంటంటే ఇక్కడ మనం రెండు గ్రూప్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే గృహ నిర్మాణం అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కట్టడం ఒకటి. కేవలం పెద్ద ల్యాండ్ తీసుకుని 50 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు తీసుకుని ల్యాండ్ తీసుకుని డెవలప్మెంట్ చేసి ప్లాట్స్ పర్చేజ్ చేసే వాళ్ళు ఒక అంటే ఓన్లీ స్థలం
0: కరెక్ట్
1: ఇంటి స్థలం. ముందు మనము ఈ ప్లాట్స్ కొనేవాళ్ళ సంగతి చూద్దాం. ప్లాట్స్ అనేది ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కొనాలి చాలా కష్టమైపోతుంది కాబట్టి జనరల్గా కొద్దిగా అవుట్స్కట్స్కి వెళ్తే మన తక్కువ రేట్లో ప్లాట్స్ దొరుకుతాయి. ఆ ప్లాట్స్ చట్ట ప్రకారం అయితే అన్ని నామ్స్ ప్రకారం అప్రూవల్స్ తీసుకొని చేస్తారు, అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారని ఉద్దేశంతో మనం తీసుకుంటాం. కానీ చాలామంది ఈ ప్లాట్స్ వేసే వాళ్ళు వెంచర్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోరు. అప్రూవల్స్ తీసుకున్నా కానీ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేయరు, ఒట్టిగా సేల్ డీడ్ చేసి పోతుంటారు. చాలామంది ఏంటంటే ఉదాహరణ మనం చెప్పాలంటే ఇప్పుడు కొంతవరకు బెటర్ నవడేస్ ఇప్పుడు రేరా వచ్చింది, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ యాక్ట్ వచ్చింది. ఆ రేరా యాక్ట్ కూడా అంత అన్నిటికీ 100% అప్లై కాదు, దానికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. సో సాధారణంగా చూస్తే మనం అంత టెక్నికాలజీస్లోకి పోకుండా ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినా సరే అది హైదరాబాదు లేకపోతే వరంగల్ నగరాలు ఉంటాయి అర్బన్ ఏరియాస్ కిందకి వస్తాయి. ఆ అర్బన్ ఏరియాస్ కింద ఏమైనా లేఅవుట్ ఏమంటే ఆ కన్సర్న్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద హుడా కానీ హడా కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. అలా కాకుండా అదర్ దెన్ అర్బన్ ఏరియాస్ కాకుండా ఉంటే డిటిసిపి కింద డైరెక్టర్ ఆఫ్ కంట్రీ టౌన్ ప్లానింగ్ దగ్గర అప్రూవల్స్ తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఈ ఈ ల్యాండ్ ఎంత ఉంది, ఈ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, దానికి సంబంధించి నామ్స్ ప్రకారం ఈ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చి ఇంత ఏరియాలో ఇన్ని ప్లాట్స్ వేయచ్చు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చిన డ్రాఫ్ట్ లేఅవుట్ కరెక్ట్గా లేదని చెప్పేసి రివైజ్ చేసి ఈ ప్లాంటేషన్ ఎట్లా వేయాలి, రోడ్స్ ఎట్లా వేయాలి, కరెంట్ ఎలా వేయాలి, పార్కులు ఇవ్వాలి, కామన్ అమ్యూనిటీస్కి ఇవ్వాలి, స్కూల్స్కి ఇవ్వాలి, దేవాలయాలకు ఇవ్వాలి అని చెప్పేసి అన్ని టెంటేటివ్ లేఅవుట్ పర్మిషన్ ఇస్తారు.

0: కొంత వాళ్ళకి టైం లిమిట్ ఇస్తారు, ఆ తర్వాత ఎంత కొంత ఫీజు తీసుకుంటారు. అది అయిన తర్వాత వాళ్ళు దాని ప్రకారము ఆ టైం ప్రకారము ఆ లేఅవుట్ అన్ని డెవలప్ చేయాలి. కంప్లీట్గా డెవలప్మెంట్ యాజ్ పర్ ది అప్రూవ్డ్ పర్మిట్ ప్రకారం అయితే అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఫైనల్ లేఅవుట్ ప్లాన్ ఇస్తారు. ఆ ఫైనల్ లేఅవుట్ ప్లాన్ వచ్చిన తర్వాతనే అప్పుడే ఈ డెవలపర్స్ రియల్ ఎస్టేట్లు పబ్లిక్కి దే కెన్ ఆఫర్ టు సెల్. సో ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ లేకుండా చాలామంది అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ చేసి జస్ట్ అప్లై చేయకుండా టెంటేటివ్ ప్లాన్ వస్తుంది. ఆ టెంటేటివ్ ప్లాన్ వేసేసుకుని ప్లాట్స్ అమ్మేస్తారు. ఎవరైనా సరే ఊరు బయట ప్లాట్స్ ఏమైనా కొనాలంటే వాళ్ళకి అప్రూవల్ ప్లాన్ ఉందా లేదా, ఇది డిటిసిపి కిందకి వస్తుందా లేకపోతే కిందకి వస్తుందా చూడాలి. తర్వాత ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చింది, దీని ప్రకారం అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క డెవలపరు రిజిస్టర్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసే వాళ్ళు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, ప్రతి వెంచర్ కూడా రిజిస్టర్ చేయాలి, తర్వాత డబ్బులు తీసుకునేటప్పుడు కూడా ఎస్క్రో అకౌంట్ పెట్టాలి, ఆ డబ్బులు రేరాలు కొంత డిపాజిట్ చేయాలి, తర్వాత మళ్ళీ వాళ్ళకి డిస్ప్లే చేయాలి బోర్డు అక్కడ డిస్ప్లే చేయాలి, తర్వాత కంప్లీట్గా వెబ్సైట్లో పెట్టాలి, చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. సో రేరా అప్రూవల్ లేకుండా అమ్మటం లేదు, అన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత దే కెన్ ఆఫర్ టు సెల్. ఇది ఏది చేయకుండా అమ్మినా కానీ అది ఇల్లీగల్. తర్వాత అది ఒకటి. సో ఈ ప్లాట్స్ కొన్న వాళ్ళు టైం ప్రకారము కంప్లీట్ చేయకపోయినా, హ్యాండ్ ఓవర్ చేయకపోయినా, అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా, రిజిస్ట్రేషన్ చేయకపోయినా, లేదా డబుల్ రిజిస్ట్రేషన్ చేసినా, వీటన్నిటి కూడా క్వశ్చన్ చేస్తూ మనం కన్జ్యూమర్ ఫర్కి వెళ్ళచ్చు. కొన్ని ఏంటంటే అగ్రిమెంట్లో ఏముంటాయో స్పెసిఫికేషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి, ప్రామిసెస్, అలాగే బ్రోచర్స్ ఏమి ఇస్తారో బ్రోచర్లో చెప్పి కూడా చాలా చెప్తుంటారు మనకి తర్వాత ఇవ్వరు ఉండరు. సో అగ్రిమెంట్లో లేకపోయినా బ్రోచర్లో ఇస్తే స్పెసిఫికేషన్స్, క్లబ్ హౌస్ అవేని ఇవని అవి కూడా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా స్పెసిఫికేషన్స్, నామ్స్, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అప్రూవల్ ప్లాన్ ఏముంటాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. దీంట్లో ఏది సరిగా చెప్పినా ఈ కన్జ్యూమర్ కన్జ్యూమర్ ఫోన్లో వేసుకోవచ్చు, అదేవిధంగా ఆ రేరా కూడా అప్రోచ్ కావచ్చు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్, నిర్మాణ అపార్ట్మెంట్ కానీ, ఫ్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, ఇవి రోహౌసెస్ కానీ, వీళ్ళు కూడా కన్జ్యూమర్స్ అవుతారు. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు కూడా మనకు సపరేట్గా ఖచ్చితంగా అప్రూవల్ తీసుకోవాల్సింది. తర్వాత మనకు అగ్రిమెంట్ రాయాలి, సపరేట్గా మనకు అగ్రిమెంట్ రాసి టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాలి. సో దీంట్లో ఈ ఫ్లాట్ నెంబర్ ఎంత, ఎంత బిల్టప్ ఏరియా ఉంటుంది, ఎంత ఇంటర్నల్ లిమిటెస్ ఏముంటాయి, ఎక్స్టర్నల్ లిమిటెస్ ఏముంటాయి, ఎంత టైంలో ఇస్తారు, డిలే జరిగితే కాంపెన్సేషన్ ఇస్తారా, లేదా కన్జ్యూమర్ డిలే అయితే ఏమైనా పే చేయాలా, ఈ డిఫాల్ట్ క్లాజెస్ ఎన్ని ఉంటాయి. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉండాలి, అప్రూవ్స్ తీసుకోవాలి, అగ్రిమెంట్ తీసుకోవాలి, పేమెంట్ ప్రతి పేమెంట్కి రిసీట్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవాలి. అవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రతి వెంచర్ దగ్గర, ప్రతి అపార్ట్మెంట్ దగ్గర కూడా వాళ్ళకి బోర్డు పెట్టాలి. సో అది ఈ దీంట్లో కన్స్ట్రక్షన్ పూర్గా ఉన్నా, డిఫెక్టివ్ కన్స్ట్రక్షన్ ఉన్నా, తర్వాత పార్కింగ్ అమ్మటం లేదు సార్. నేను చాలామంది బిల్డర్స్ ఏం చేస్తాను, ఇంకా కార్ పార్కింగ్ అంటే డబ్బులు సపరేట్గా కట్టమంటారు. నువ్వు అది కట్టడానికి సపరేట్గా డబ్బులు వసూలు చేస్తాను లేదు, అందరికీ ఇవ్వాల్సింది మ్యాండేటరీ. సో కార్ పార్కింగ్ సపరేట్ డబ్బులు తీసుకోవడం లేదు. అలాగే మనకు కామన్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా, టెర్రేస్ సరిగా లేకపోయినా, లిఫ్ట్ ప్రొవైడ్ చేయకపోయినా, కార్ పార్కింగ్ అనుకోండి, టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఉంటే డిమార్కేషన్ చేయాలి, అలాట్మెంట్ చేయాలి, అలాట్మెంట్ లెటర్ ఇవ్వాలి, పొజిషన్ లెటర్ ఇవ్వాలి. అదేవిధంగా బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కన్సర్న్ అథారిటీ దగ్గర నుంచి, ఏంటి బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, అప్రూవల్ ప్లాన్ తీసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ సేమ్ అథారిటీ దగ్గర మీ బిల్డర్ వెళ్ళాలి. ఇది ఒక సివిల్ ఇంజనీర్ చేత ఒక సర్టిఫికేట్ తీసుకుని మీ నామ్స్ ప్రకారము ఈ బిల్డింగ్ కంప్లీట్ చేశారు అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుని అక్కడ ఇస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇన్స్పెక్ట్ చేసి ఏమైనా డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా, మన నామ్స్ ప్రకారం కట్టారా లేదా, మైనర్ ఏమైనా డీవియేషన్స్ కొంత ఫైన్ వేస్తారు, లేదా మేజర్ ఉంటే డిమాల్ష్ చేస్తారు. డిమాల్ష్ చేయమని చెప్తారు, డిమాల్ష్ చేస్తారు కూడా. సో అప్పుడు సాటిస్ఫై అయిన తర్వాతనే, అప్పుడు నామ్స్ ప్రకారము సాటిస్ఫై అయితే అప్పుడే వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే మామూలుగా బిల్డర్ ఇచ్చే పొజిషన్ లెటర్ కాదు, మనం స్వాధీనం చేసే పొజిషన్ లెటర్ కాదు,
1: అథారిటీ ఇచ్చేది,
0: అథారిటీ ఇచ్చేది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు, దట్ ఇస్ నథింగ్ బట్ ది ఫ్లాట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండ్ ఫిట్ ఫర్ ఆక్యుపేషన్ అని అర్థం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ దాకా వచ్చేదాకా ఉన్నటువంటి అమ్యూనిటీస్, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని టెంటేటివే, ఎప్పుడు కావాలంటే డిస్కస్ చేయొచ్చు వాళ్ళు. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అవి కామన్ అమ్యూనిస్ పర్మిట్ అవుతాయి. సో ఇది ఇవన్నీ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే పర్టికులర్లీ అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, అవుట్స్కర్ట్స్ కట్టేవాళ్ళు, ఇది మీకు ప్రీలాంచ్ ఇస్తున్నాము, ఇది స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ చేసేటప్పుడు మీరు బుక్ చేసుకుంటే మీకు తక్కువ రేట్కి ఇస్తామని అంటారు. సపోజ్ స్క్వేర్ యార్డ్ బిల్ట్అప్ ఏరియా అపార్ట్మెంట్ అనుకోండి, 7,000 అనుకోండి మార్కెట్లో, మీకు 4,500 ఇస్తాం ఇప్పుడు బుక్ చేసుకుంటే, లేదా టోటల్ అమౌంట్ పే చేస్తే ఇంత కన్సెషన్ ఇస్తాము అని చెప్పేసి ఇస్తుంటారు. అది చాలా తప్పండి, ఎందుకంటే మనకు ఇప్పుడు నామ్స ప్రకారం కంపల్సరిగా రేరాలు రిజిస్టర్ కావాలి.
1: అంటే అప్పుడు ప్లాన్ ఉండాలి, మధ్యతరగతి కుటుంబీకుడిగా ఎవరైనా తక్కువ రేటుకు వస్తుంది
0: తీసేసుకుంటే, ఇది అవేర్నెస్ కావాలి, చైతన్యంతో కావాలి. ఎందుకంటే తక్కువ రేటు వస్తుంది చెప్పేసి ఇప్పుడు బుక్ చేసుకుంటే మనం చూస్తున్నాం, ఎన్నో ఎంతో మంది ఇట్లా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ముందు ఆఫర్ చేసేసి స్టార్టింగ్లోనే భూమి పూజ అంటారు, ముందు రోజు బుక్ చేసుకుని తగ్గిస్తూ ఉంటారు, అప్రూవ్స్ ఉండవు, ప్రాపర్గా కట్టరు. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే బిల్డర్కి మినిమం ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, ఏ బిల్డర్ అవుతుంది కదా, వాడు దాని మీద 10% 20% 25% తీసుకుంటే ప్రాఫిట్ తీసుకుంటారు.

0: ఇక్కడ 7,000 రూపాయలది 4,000 రూపాయలకి ఎట్లా వస్తుంది, రాదు కదా, గిట్టుబాటు కాదు కదా, ఇంపాసిబుల్ కదా. సో వాడికి అప్పటికి ఇప్పటికి ఏంటంటే తేడా, వడ్డీ రావచ్చు, ఆ డిఫరెన్స్ ఇంట్రెస్ట్ చేసుకోవచ్చు. కానీ మనకు అది నథింగ్ బట్ మిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ నాట్ దిస్ ప్రొహిబిటెడ్ దే కెనాట్ టేక్. తర్వాత ఇచ్చినా కానీ ఆ నమ్మకం ఉండదు మనకు గ్యారంటీగా, ఎందుకంటే వాడు తక్కువ వాడికి వైబిలిటీ లేకపోతే బిల్డర్ ఎట్టకడతారు, దేశ సేవ చేస్తున్నాడా, ఏమైనా ట్రస్టా, గవర్నమెంటా, కాదు కదా. కాబట్టి ఇది నథింగ్ బట్ మిస్లీడింగ్, ఫాల్స్ రిప్రజెంటేషన్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. కన్జూమర్స్ని ఆ విధంగా మిస్లీడ్ చేసి ప్రీలాంచ్ స్కీమ్ అని చెప్పేసి ఎంతోమంది కన్జూమర్స్ నష్టపోవడం జరిగింది, చాలా కేసులు వేయడం కూడా జరిగింది. సో అలాంటి ప్రీలాంచ్ అంటే దాంట్లో మీరు తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి ఆశపడి ఎవరు కూడా, ఏ వినియోగదారుడు కూడా ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ బుక్ చేసుకోవద్దు, డబ్బులు పే చేయొద్దు అని చెప్పి జస్ట్ నేను అడ్వైజ్ చేస్తున్నాను.
1: బాగుంది గౌరీశంకర్ గారు, మీరు అన్నట్టు అపార్ట్మెంట్ కొనే ముందు కానీ ఇటు ల్యాండ్ కొనే ముందు కానీ జాగ్రత్తలు తీసుకొని నేను ఒక సగటు భారతీయ పౌరుడిగా నా వంతు బాధ్యత నిర్వర్తించే నేను కొనుక్కున్నాను. ఫిర్వి అయినా కానీ నాకు అన్యాయం జరిగిందని నేను తెలుసుకున్న తర్వాత ఈ కన్జూమర్ ఫోరం అప్రోచ్.
0: ఇప్పుడు నష్టపోయిన వినియోగదాడు ఇప్పుడు రెండు రకాలు అవుతుంది. ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చిన తర్వాత రేరా యాక్ట్ పోవచ్చు, అదేవిధంగా కన్జూమర్ ఫోరం పోవచ్చు, రెండు కూడా ఇట్ ఈస్ చాయిస్ ఆఫ్ ది కన్జూమర్. ఒకటి ఏంటంటే రేరాలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, 500 గజాల లోపు చిన్న అనుకోండి, అదేవిధంగా 10 ఫ్లాట్స్ లోపు చిన్న అపార్ట్మెంట్ ఉంటుంది, అలాంటప్పుడు ఏంటంటే రేరాకి అదాటే ఉండదు, కంపల్సరీ కన్జూమర్ ఫోరం పోస్తుంది, సిల్కోడ్ కానీ కన్జూమర్ ఫోరం పోస్తుంది. సో కాబట్టి ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కన్జూమర్ ఇది మిగతా వాటిలో. సో ఈ రేరాకి రాని కంపల్సరీ రావస్తుంది. సో ఈ ఫ్లాట్ కొన్నవాడు కానీ ప్లాట్ కొన్నవాడు కానీ లేకపోతే విల్లా కొన్నవాడు కానీ కన్జూమర్ అవుతాడు. సో ఇక్కడ కన్జూమర్ ఫోరంలో వచ్చేసి డెవలప్మెంట్ చేయకపోయినా, కట్టకపోయినా, టైం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయకపోయినా, హ్యాండ్ ఓవర్ చెప్పినా, స్పెసిఫికేషన్ ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ కానీ కామన్ లిమిట్స్ కానీ ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు ఆ వినియోగదారుడు కన్జూమర్ కమిషన్ వేసుకోవచ్చు. గతంలో పాత యాక్ట్ కింద మనం కన్జూమర్ ఫోరం అనే జిల్లా ఫోరం అని, దీన్ని ఇప్పుడు అన్ని కూడా జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అంటున్నారు, పేరు మార్చారంటే
1: ఫోరం కమిషన్ అంటున్నారు,
0: జిల్లా ఫోరం జిల్లా కమిషన్ అంటున్నారు. సో జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్, సో ఈ పేరు మార్చారంతే. సో ఈ కమిషన్స్ లో ఆ డబ్బులు ఎంత చెల్లిస్తారో దాన్ని బేస్ చేసుకుని జురుషను ఆ టెరిటరీలో పెక్కిన జురుషను తీసుకుని మనము పొజిషన్ కాబట్టి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయండి అని అడగచ్చు. ఆ తర్వాత పొజిషన్ హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు దాకా మనకు లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ కానీ లేదా కాంపెన్సేషన్ కానీ అడగచ్చు, లేకపోతే రెంటల్ లాస్ అడగచ్చు, ఇట్లా అప్రాపర్టీ అడగచ్చు. అదేవిధంగా కొన్ని రిజిస్ట్రేషన్ చేయరు, పొజిషన్ ఇస్తారు రిజిస్ట్రేషన్ అడగచ్చు, లేకపోతే నాకు వద్దనుకోండి 3 సంవత్సరాలు పొజిషన్ ఇస్తా అని చెప్పినప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా వాడు ఇవ్వడు, కంప్లీట్ కాదు, ఇక 6 ఏళ్ళ తర్వాత ఇస్తా అంటాడు. అప్పుడు ఈ బలవంతం చేస్తాను లేదు, ఎందుకంటే ఈ 5-6 ఏళ్లలో వాడు 3 కొనుక్కుంటాడు, వాడికి ఫైనాన్షియల్ కండిషన్ మారిపోయింది, కాబట్టి కన్జూమర్ ఇప్పుడు ఇస్తాను తీసుకొని బలవంతం చేస్తాను, ఇట్ ఈస్ ఎ చాయిస్ ఆఫ్ ద కన్జూమర్, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇవ్వచ్చు. కానీ ఈ మధ్య ఏంటంటే మనకు 6-7 సంవత్సరాల కింద బుక్ చేసిన ఫ్లాట్స్ ఈ ఇప్పటిదాకా డెలివరీ చేయకుండా చాలా కేసులు ఉన్నాయి. మన బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది, ఒక 5-6 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మార్కెట్ రేట్ తగ్గిపోయింది, కాబట్టి ఈ కొన్ని కన్జూమర్ ఫర్మ్స్ తక్కువ ఇస్తున్నాయి ఇంట్రెస్ట్ కన్జూమర్కి, 8%, 6%, 9%, 12%. రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, కన్జూమర్ నీకు పే చేసినప్పుడు డబ్బులు అప్పుడు మార్కెట్ వాల్యూ 18% అట్లా ఉండేది, 17%, 15%, 18% ఉండేది. అలాగే మార్కెట్ వాల్యూ, ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది, ఇప్పుడేమో నువ్వు ఇచ్చే డబ్బులు వాల్యూ తగ్గిపోయింది. 10 లక్షల రూపాయలు అప్పుడు పాత డబ్బు 5%, 12% ఇస్తే ఏమి రాదు, నష్టం జరుగుతుంది. కాబట్టి కాంపెన్సేట్ చేయడం కోసం 18% ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది బిల్డర్ మీద. సో అన్ని కూడా క్వశ్చన్ చేస్తూ వినియోగదారులు కన్జూమర్ ఫోన్లో ఫ్లాట్
1: కేసు. గౌరీశంకర్ గారు, మీరు అంటే నాకు అంటే ఒక ఉత్సాహుడిగా అనుమానం ఏమొచ్చిందంటే నిజంగానే నేను వేశాను, ఎంత కాలానికి నాకు నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంది, నిజంగా న్యాయం నావైపే ఉంటే, న్యాయవైపే ఉంది అనుకుంటే ఒక వినియోగదారుడిగా అలాంటి సక్సెస్ స్టోరీస్ కానీ డెఫినెట్గా ఇంత పర్సెంట్లో ఇంతమంది అప్లై చేస్తే అవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగిన తర్వాత ఇంతమందికి న్యాయం జరిగింది అన్నట్టుగా మీరేమో చెప్పగలరా?
0: నేను టైం లిమిట్ కూడా చెప్పలేం, కానీ మనకు 3-2 ప్రతివాదికి నోటీస్ అందిన తర్వాత 3 నెలల నుంచి 5 నెలలలోపు న్యాయం జరగాలని ఉంది దీంట్లో, కానీ అంత టైం కూడా ఖచ్చితంగా జరగట్లేదు, లేట్ అవుతుంది, రకరకాల కారణాలు ఉంటాయి, కొన్ని కేసెస్ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఉదాహరణకి రంగారెడ్డి కందమూరు ఫోరం ఉంది, రంగారెడ్డి జిల్లా కందమూరు ఫోరంలో కేసులు ఎన్ని ఉన్నాయంటే మనకు హైదరాబాద్లో 3 జిల్లా ఫోరమ్స్ ఉన్నాయి, జిల్లా కమిషన్స్ ఉన్నాయి. ఈ 3 జిల్లా కమిషన్స్ ఎంత కేసులు ఉన్నాయో ఈ 3 కన్నా కలుపుకొని రంగారెడ్డి ఎక్కువ, కాబట్టి కొద్ది కేసులు పట్టి కొంత టైం పడుతుంది. సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా తొందరగా అవుతుంది, మన కోర్టు ఫీజు తక్కువ ఉంటుంది అండ్ ప్రొసీజర్ చాలా సింపుల్ ఉంటుంది. కాబట్టి మెజారిటీ కేసెస్ ఎక్కడో ఈ బిల్డర్స్ మీద కేసులో డిస్మిస్ కావడం చాలా రేర్, ఈ డెఫిషియెంట్ సర్వీస్ ఉంటుంది కాబట్టి మెజారిటీ 90% ఆఫ్ ద కేసులో కన్జూమర్కి అనుకూలంగా కేసులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బిల్డర్ ఏదో తప్పే ఉంటుంది కానీ కన్జూమర్ తప్పే ఉండదు, కాబట్టి పేటెంట్గా దాదాపు మెజారిటీ కేసులో న్యాయం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ చేపిస్తారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన యాక్ట్ ఏంటంటే గతంలో ఏంటంటే బిల్డర్ మీదకి డైరెక్షన్ ఇచ్చారనుకోండి, నువ్వు బిల్డింగ్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయండి అని డైరెక్షన్ ఇస్తారు. ఆ పాత యాక్ట్ ప్రకారం వాడు బిల్డర్ రిజిస్టర్ చేయడం కొన్ని వారంట్ ఇచ్చినా కానీ అరెస్ట్ వాంటి పారిపోతారు, దొరకడు. అది ఆ వారంట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు

0: 5 సంవత్సరాలు దొరకడాడు.
1: రిజిస్ట్రేషన్
0: ఇప్పుడు ఏం చేశాడు, కొత్త యాక్ట్ ప్రకారం ఈ కన్జూమర్ ఫోరమ్ రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు అని ఇచ్చారు. బిల్డర్ బిల్డర్ రిజిస్ట్రేషన్ చెప్తే కన్జూమర్ కమిషన్ రిజిస్ట్రేషన్ కూడా కన్జూమర్ చేయొచ్చు, ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ. ఇది మంచి అడిషనల్ అడ్వాంటేజ్. సో రీజనబుల్ పీరియడ్ లో వెన్ కంపేర్ టు అదర్ సివిల్ కోర్ట్స్ కానీ వాటిలో పోల్చుకుంటే తొందరగా రావడానికి అవకాశం ఉంది.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతల వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు ఇది మన చట్టం కార్యక్రమంలో స్థిరాస్తి కొనుగోళ్లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: కార్తిక్ నువ్వు వెళ్ళిపో కార్తిక్, ఇది కుదరదు కార్తిక్.
2: ఎందుకు చేసి ఎందుకు అలా అంటున్నావు?
1: నాన్న ఒప్పుకోరు కార్తిక్, మన వయసులు వేరే. నాన్న ఒప్పుకోరు, ఆయనకి సినిమాలంటే నేను నచ్చదు కార్తిక్.
2: పోనీ సినిమా పాటలు నచ్చాయా? అవి వినిపించి ఫ్లాట్ చేస్తా. ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ట్విన్స్ టీస్. మీకు మ్యాథ్స్ అంటే ఇష్టమున్నా లేకున్నా మన డైలీ రొటీన్లో మాత్రం బోల్డ్ అనే నంబర్స్ చూస్తున్నాం కదా. సీరియస్లీ, మార్నింగ్ అలార్మ్ టైం నుంచి బయో ట్రాకర్లో మన స్లీప్ టైం, హార్ట్ రేట్, నంబర్ ఆఫ్ స్టెప్స్, ఫుడ్ దగ్గర క్యాలరీ కౌంట్, అకౌంట్లో మనీ ఉందా లేదా, పెట్రోల్ రేట్, గోల్డ్ రేట్, అపపపప, అంతెందుకు ప్రతి బర్త్డే యానివర్సరీకి ఎన్ని ఏళ్ళు అని లెక్క వేసుకుంటూ ఉన్నాం కదా. జీవితంలో ఇన్ని నంబర్స్ చూడకూడదు అనుకుంటూనే నంబర్స్ మధ్యలో వీఆర్ లివింగ్ లైఫ్ బాస్. వెదర్ యు ఆర్ సింగిల్ ఆర్ మల్టిపుల్,

వీ ఆల్ ఆర్ ఇన్ సీరియస్ రిలేషన్షిప్ విత్ నంబర్స్ కదా, నో బడీ సింగిల్ అన్నమాట. ఈ విధంగా చూస్తే బై ది వే నంబర్స్ గురించి ఆలోచించడం ఇంకా ఆపేసేయండి, బికాస్ మ్యూజిక్తో మై మర్చిపోయే టైం వచ్చేసింది. జస్ట్ కీప్ అపార్ట్ ఆల్ ది నంబర్స్ అండ్ ఇట్స్ టైమ్ టు ఎంజాయ్ యూ టైమ్ విత్ మ్యూజిక్. హాయ్, దిస్ ఇస్ మీ యోర్ ఆర్జీ ప్రభులిక అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ జెన్ జీ, అంటే

జెన్జి అంటే టు ది జెన్జి బై ది జెన్జి ఫర్ ది జెన్జి అనమాట. మీరు అక్కడ ఎక్కడున్నా కానీ ఏ ట్రాఫిక్లో స్ట్రక్ అయినా స్విచ్ ఆన్ యువర్ రేడియో బికాస్ దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ గర్ల్ ఆన్ ఎయిర్ రాకింగ్ యువర్ ఈవినింగ్ షో. ఎస్, వెల్కమ్ టు జెన్జి. అండ్ మరీ నాట్ ఓన్లీ దాట్, 6 to 7 మీకోసం మల్టీ లింగ్వల్ మ్యాజిక్ విత్ ద మ్యూజిక్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ నాట్ ఓన్లీ దాట్, బ్యూటిఫుల్ తెలుగు మ్యూజిక్ మీకోసం ఉంటుంది. అదేంటి ఓన్లీ మ్యూజికా, బోల్డ్ని మాటలు మాట్లాడడానికి నేను వచ్చేసాను. మరి ఫ్రమ్ నౌ టిల్ 9:30 ఐఎమ్ హియర్ విత్ యూ విత్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ మ్యాజిక్. సో టు ఎక్స్పీరియన్స్ దాట్ యూ హ్యావ్ టు కీప్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రభలికా, బికాస్ రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. లెట్స్ కిక్ స్టార్ట్ ఆ షో విత్ సూపర్ హిట్ NJ number. Here we go.

Are vibing beautiful music only on Akashwani FM Rainbow Hyderabad 101.9 MHz Rainbow to Jeevitam Rangalamayam. And yes, this is Zensi with me, RJ Prablika. As usual, ga me favorite songs though, and bold and the martel to me to పాటు మాట్లాడడానికి మీతో పాటు మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి నేను వచ్చేసాను అగైన్. మరి నా బక్ బక్ వినడానికి మీరు రెడీగా ఉన్నారు కదా? ఎస్, ఆల్రెడీ యూ ఆర్ ట్యూన్ ఇన్ టు 101.9 రైట్ నౌ. అంటే డెఫినెట్లీ యూ వెయిటింగ్, అస్సలు ప్రవళిక ఏం చెప్పబోతోంది అనేసి. బిఫోర్ దాట్ మీరు అసలు వింటున్నట్టు నాకు తెలియాలంటే యూ హ్యావ్ టు వాట్సాప్ మీ 0914023234822. సి, బయట మనం సొసైటీలో తిరిగేటప్పుడు చాలా సోషలైజ్ అయిపోతాం కదా. లైక్ అవర్ ఫేస్ ఆన్ ద సొసైటీ సైడ్ ఇస్ టోటలీ డిఫరెంట్ ద యాక్చువల్ వీ ఆర్ అట్ హోమ్. సీరియస్గా బయట వాళ్ళతో అబ్బా మీరు సూపర్ సార్, అయ్యో సారీ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి అని ఎంత చక్కగా సున్నితంగా మాట్లాడతామో కదా. లైక్ దట్ ఈస్ అవర్ సైడ్ ఆఫ్ సోషల్ సైడ్. బట్ అదే ఇంటికి వచ్చేస్తే ఇంకో షేడ్ కనిపిస్తుంది. నిజంగా దట్ ఈస్ ద యాక్చువల్ ఫేజ్. అసలు ఈ పప్పులో ఆ ఉప్పు ఏంటి, ఛా ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు, ఈ నస ఏంటి అని కొంతమంది వోకల్స్ ఒక్క రేంజ్లో ఉంటాయి. నిజంగా వాళ్ళకి ఎలాంటి మైక్రోఫోన్ అవసరం లేదనమాట. పక్కవి ఇది దాకా వాళ్ళ వాయిస్ అరుపులు అన్నీ వినిపించేస్తూ ఉంటాయి అని ప్రతిదానికి కోపం అండ్ కంప్లైంట్స్. లెట్ మీ టెల్ యూ బాస్, దట్ ఈస్ ద యాక్చువల్ యూ, ద రియల్ యూ. అంటే దట్ ఈస్ యువర్ రియల్ క్యారెక్టర్. మనం బయట ఏదైతే చేస్తామో, ఏదైతే బిహేవ్ చేస్తామో, దట్ ఈస్ ఓన్లీ ఫార్ అ గుడ్ ఇంప్రెషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సొసైటీ. అంతే కదా, ఎంత మంచిగా మాట్లాడుతున్నా కానీ ఎవరితో అయినా సపోజ్ అవతల వాళ్ళు కొంచెం తేడాగా అనిపించినా లేకపోతే నచ్చకపోయినా, స్టిల్ వీ స్మైల్ దట్ ఫేక్ స్మైల్, లోపల ఫుల్ తిట్టుకుంటాం. దట్ లోపల ఇస్ ద రియల్ అజ్ అనమాట. దీని గురించి నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తా, మీరు మాత్రం వింటూ నే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 విత్ మీ ఆర్జే ప్రభులకా.

ఆల్ రైట్ నాకు సుధా గారు మెసేజ్ చేశారు. హాయ్ ప్రవళికా, గుడ్ ఈవినింగ్ అనేసి నాకు సుధా గారు మెసేజ్ చేశారు. హాయ్ హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్ మీకు కూడా. అండ్ రమేష్ గారు హాయ్ చెప్తున్నారు. గణేష్ మెసేజ్ చేశారు. అండ్ సుందరి గారు మెసేజ్ చేశారు. హాయ్ సు పీపుల్ ఆర్ లిస్నింగ్. మరి మీరు కూడా వింటున్నట్టు నాకు తెలియాలంటే జస్ట్ వాట్సాప్ మీ 0914023234822. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ మన సోషలైజ్డ్ సైడ్ అండ్ మనం ఇంట్లో బిహేవ్ చేసేది. సీరియస్గా బయట వాళ్ళతో మనం ఎంత అంటే లైక్ డెఫినెట్లీ ఇట్ ఈస్ కొంచెం బాగా పూత వేసిన వర్జన్, అంటే ఒక డిఫరెంట్ వర్జన్, సోషలైజ్డ్ వర్జన్ ఉంటుంది. అంటే ఇమేజ్ మేనేజ్మెంట్ కోసం చేసే వర్జన్ అన్నమాట. సీరియస్గా అందరూ ఖచ్చితంగా ఇంట్లో చాలా ఫ్రీగా ఉంటారు కాబట్టి అసలు ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. బట్ వన్స్ యూఆర్ అవుట్ సైడ్ యువర్ హోమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ న్యూ పీపుల్, వాళ్ళందరి ముందు చాలా చక్కని బిహేవియర్ మనకి రావాలి అండ్ అందరి దృష్టిలో వీ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ మార్క్స్ అన్నట్టు మన బిహేవియర్ డెఫినెట్గా ఉంటుంది. అంటే స్పెషలీ వీఆర్ గ్రూమ్ లైక్ దాట్. డెఫినెట్గా బయట సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవడానికే వీఆర్ గ్రూమ్డ్ యాక్చువల్లీ సిన్స్ ఆర్ చైల్డ్హుడ్. బట్ వాట్ ఈస్ దట్ రియల్ సైడ్ అంటే డెఫినెట్గా మనం ఇంట్లో బిహేవ్ చేసేదే. బట్ హియర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఏంటంటే, వాట్ యూ బిహేవ్ అట్ హోమ్ ఈస్ ద రియల్ యూ అని చెప్పాను కదా, దట్ ఈస్ యువర్ రియల్ క్యారెక్టర్. అంటే బయట సొసైటీ కోసం మంచి ఇమేజ్ కోసం బిహేవ్ చేసే బిహేవియర్ జస్ట్ ఇమేజ్ మేనేజ్మెంట్ అండ్ దాట్స్ నాట్ కైండ్నెస్. మరి మీ కైండ్నెస్ కోషన్ని మెజర్ చేస్తే మీరు చాలా మంచివారు, చాలా దయాగుణం ఉన్నవాళ్ళు అనేసి జడ్జ్ చేయాలి అంటే ఇట్స్ నాట్ యువర్ బిహేవియర్ అవుట్ సైడ్ ఇన్ ద సొసైటీ, బట్ హౌ యూ బిహేవ్ అట్ హోమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ వీ కెన్ మెజర్. బికాస్ మీరు ఎంత మంచివారు, ఎంత మంచి క్యారెక్టర్ కలవారు అని డిసైడ్ చేసేది యువర్ బిహేవియర్ అట్ హోమ్. సీరియస్గా చిరాకులు పరాకులు బయట టెన్షన్లు అన్నీ ఇంటి మెయిన్ డోర్ బయట పారేసేసి ద వే యూ బిహేవ్ అట్ హోమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా అది క్యారీ చేసేసి ఆ టెన్షన్స్ అన్నీ ఇంట్లో వాళ్ళ మీద రబ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం పీపుల్ ఉంటారు. బట్ హౌ రూడ్ ఇట్ ఈస్ కదా, మనం బయట ఉన్న టెన్షన్స్ని ఇంట్లో వాళ్ళు ది జస్ట్ ఎక్స్పెక్ట్ యువర్ ప్రెజెన్స్ అట్ హోమ్. వన్స్ యూ బ్యాక్ హోమ్ యూ షో ఆల్ యువర్ టాంట్రమ్స్, ఆల్ యువర్ ఎమోషన్స్, ఆల్ యువర్ కోపాలు తాపాలు అన్నీ కంప్లైంట్స్ అన్నీ ఇంట్లో వాళ్ళ మీద చూపించేస్తే హౌ ఎంత దారుణం కదా. అండ్ యూ సీ if at all you are really good at home ante elanti paristhithulu

కానీ బయట వన్స్ యువర్ బ్యాక్ హోమ్ ఇంట్లో వాళ్ళతో స్వీట్గా నెమ్మదిగా హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నారంటే యూ ఆర్ ద పర్సన్ విత్ ద బెస్ట్ క్యారెక్టర్. ఎస్, మరి పేరెంట్స్తో అంతే నిదానంగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన టైం ఇచ్చేసి వాట్ డూ యూ వాంట్, మీకేం కావాలి, మీకు ఏదైనా కావాలా నేను చేసి పెట్టినా, కైండ్ ఆఫ్ ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా, ఒక గుడ్ యాటిట్యూడ్, దాట్ ఈస్ యూ అన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇన్ యూ. అండ్ వాట్ ఎవర్ ది కాంట్రిబ్యూషన్ యువర్ ఫాదర్ ఈస్ గివింగ్, అమ్మ ఏదైతే పని మన కోసం చేసి పెట్టేస్తుందో, సో జస్ట్ ఈజీగా బయట వాళ్ళకి ఒక చిన్న హెల్ప్ చేస్తేనే వీ సే థ్యాంక్స్ సో మచ్. వై డోంట్ వీ యాక్చువల్లీ రికగ్నైజ్ దట్ సో మచ్ మన లైఫ్కి కాంట్రిబ్యూట్ చేస్తున్న పేరెంట్స్కి కానీ సిబ్లింగ్స్కి కానీ, ది కాంట్రిబ్యూట్ ఎవ్రీ డే, డే టు డే లైఫ్లో చాలా చాలా హెల్ప్ చేస్తారు టు మేక్ ఆ థింగ్స్ రెడీ. మన ఫుడ్ రెడీ చేసేసి అమ్మ టైంకి ఇచ్చేస్తుంది, మన సిబ్లింగ్స్ మనల్ని డ్రాప్ చేయడానికి వస్తారు, వాట్ ఎవర్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ వే దే ఆర్ హెల్పింగ్ అస్ సో మచ్. సో వై ఆర్ వీ నాట్ రికగ్నైజింగ్ అండ్ అట్లీస్ట్ టైం తీసుకొని ఒక థ్యాంక్స్, ఒక ఇట్స్ నాట్ అ ఫార్మాలిటీ బట్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్సింగ్ ఆ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థ్యాంక్స్ అనమాట. లేకపోతే నాన్నకి థ్యాంక్స్ చెప్పడం, అమ్మకి థ్యాంక్స్ చెప్పడం. యు సీ, ఇఫ్ యువర్ యాటిట్యూడ్ ఇస్ దిస్ వే దెన్ యు ఆర్ ద బెస్ట్ క్యారెక్టర్ పర్సన్ అనమాట. సో దెన్ మీరు నిజంగా మంచి కైండ్ హార్టెడ్ పర్సన్ అనేసి, మీరు నిజంగా దయాగుణం ఉన్న పర్సన్ అనేసి మీకు నిజంగా మార్క్స్ రావచ్చు. అల్టిమేట్లీ యువర్ ఫ్యామిలీ డిజర్వ్ యువర్ కైండ్నెస్ బికాస్ దే ఆర్ యువర్ బిల్డింగ్ బ్లాక్స్. అంతే కదా, మనం చాలా చాలా చాలా బయట గుడ్ ఇంప్రెషన్ కోసం వీ బిహేవ్ సో మచ్, నచ్చినా నచ్చకున్నా బెటర్గా ఇమేజ్ మేనేజ్మెంట్ కోసం చేస్తాం, బట్ వై డోంట్ వీ బిహేవ్ గుడ్ అట్ హోమ్, విచ్ ఇస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఉన్నది లేని దానికి అన్నీ క్యారీ చేసేసి హెడ్లో ఆ చిరాకు మొత్తం, విచ్ దే డోంట్ డిజర్వ్ సీరియస్లీ మన ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళ మీద చూపించేసి. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ విత్ అ గుడ్ క్యారెక్టర్, స్టార్ట్ బిహేవింగ్ గుడ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. దట్స్ ద బెస్ట్ వే. ఎస్, మీ వాళ్ళతో, మీ కావాల్సిన వాళ్ళతో మీరు బెస్ట్ బిహేవియర్ ఇవ్వండి. దట్ ఈస్ బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ క్యారెక్టర్, ఐ షుడ్ సే. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రఫుల్లిక. సో బెస్ట్ సాంగ్ బై లేడీ గాగా అండ్ బ్రూనో మార్స్, డై విత్ ఎ స్మైల్. హియర్ వీ గో, ఎంజాయ్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

అందరిలా ఆలోచిస్తే ఎలా? కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తేనే కదా బిజినెస్ మ్యాన్ అయ్యేది. ఎస్, మామూలు వాళ్ళ మైండ్ సెట్కి బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అందుకే ఒకవేళ ఎవరైనా ఒక బిజినెస్ పెట్టేసి అందులో సస్టైన్ అయ్యి ప్రాఫిట్స్ కొట్టేసి సక్సెస్ఫుల్గా ఉన్నారు అంటే డెఫినెట్గా వాళ్ళ థాట్ ప్రాసెసే వేరే లెవెల్లో ఉంటుంది కదా. సీరియస్లీ, ఇఫ్ యూ అబ్జర్వ్, వాళ్ళకి నార్మల్ వాళ్ళకి చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఆల్ ఎగ్జాంపుల్ చెప్తా, రిస్క్ అనే ఫ్యాక్టర్ అంటేనే మనకి రిస్క్ లాగా అనిపిస్తుంది. ఓ మై గాడ్, రిస్క్ ఉన్న వైపు నాకెందుకు, నేను కొంచెం చక్కగా సెటిల్ అయిపోవాలి, సెక్యూరిటీ ఉన్న జాబ్ చేసుకుంటే ఆ 9 to 5 జాబ్ చాలులే అని అనుకునే వాళ్ళు ఒకవైపు ఉంటే, నాకు 9 to 5 జాబ్ అసలు అవసరం లేదు, నేనే రూల్ చేయాలి, నా రాజ్యమే వేరు అని అనుకుని వాళ్ళ ఓన్ వరల్డ్

ని ఎస్టాబ్లిష్ చేసుకొని రిస్క్కి ఎదురెళ్ళే వాళ్ళే బిజినెస్ మెన్ అవుతారు. 100% ఫస్ట్ ఈ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా బిజినెస్లోకి అడుగు పెడతారు కదా. అండ్ నాట్ ఓన్లీ దాట్, టైమ్ ఇస్ నాట్ మనీ, బట్ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అ బిజినెస్ మెన్ మైండ్ సెట్. వాళ్ళు ఎలా ఆలోచిస్తారో చెప్పడానికి ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సెకండ్లో నాకు రిటర్న్ ఏం వస్తుంది, దీనివల్ల నాకేం యూజ్ ఉంటుంది అని ఆలోచించే మైండ్ సెట్టే బిజినెస్ మెన్ మైండ్ సెట్. అఫ్ కోర్స్ సెక్యూర్డ్ జాబ్, ఒక మంచి ప్యాకేజ్ ఉన్న శాలరీ జాబ్ ఉంటే అసలు ఇంటికి వెళ్ళాక దాని గురించి ఆలోచించే అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్ మెన్ అవ్వలేరు. బికాస్ దే వాంట్ సమ్ సెక్యూర్ జాబ్, టెన్షన్స్ లేని జాబ్. బికాస్ ఐ వాంట్ వర్క్ టైమ్ అలెగ్సే ఉండాలి, లేకపోతే నా ఫ్యామిలీ టైం సపరేట్గా ఉండాలి, దాన్ని దీన్ని నేను మింగిల్ చేసుకోలేను. అండ్ అస్సలు ఎందుకు రిస్క్ తీసుకోవాలి, ఎందుకు టెన్షన్స్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ మెన్ అవ్వలేరు. బట్ పీపుల్ హూ వాంటెడ్ టు గో బియాండ్ లిమిట్స్, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఏదైనా అద్భుతం చేయాలి, అండ్ 9 to 5 ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫెయిలియర్స్ కోసం అంటే భయపడని వాళ్ళు. బికాస్ ఎక్కడ ఏది ఏదైనా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫెయిలియర్ వచ్చేస్తే మొత్తం నిండా మునిగిపోతాం కదా అని ముందుగానే భయపడే వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ మెన్ అవ్వలేరన్నమాట. ఎనీథింగ్ ఫెయిలియర్ ఇస్ మై స్టెప్పింగ్ స్టోన్ అని అనుకుని ముందుకు వెళ్ళే వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు కాబట్టే కదా అంత సస్టైన్ అవుతారు అండ్ డెఫినెట్గా సక్సెస్ చూస్తారు. బట్ డెఫినెట్లీ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మొదట్లోనే సక్సెస్ని చూడరు, కానీ కొంతమంది ఆ ఫెయిలియర్కి భయపడేసి వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ యునో ఆ ఫెయిలియర్ని ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకొని అందులోంచి నేర్చుకొని ఇంకో విధంగా ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు లెర్నింగ్ లెసన్ కింద. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ అవుతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, నిజంగా ఈ బిజినెస్ మెన్ థాట్ ప్రాసెస్లో మనం కూడా మునిగిపోతాం. ఎందుకంటే చెప్తా, ఆఫ్టర్ దిస్ సాంగ్ వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 విత్ మీ ఆర్జే ప్రభలిక. మరి మీకోసం బ్యూటిఫుల్ సాంగ్, మలయాళం సాంగ్, హియర్ వి గో.

ఇందాకన్నట్టు అందరిలా ఆలోచిస్తే ఎలా, కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తేనే కదా బిజినెస్ మెన్ అయ్యేది. ఎస్, బ్రెయిన్లో క్రియేటివిటీ, థాట్లో వెరైటీ ఉంటేనే కొత్త ఐడియాస్తో కొనేవారిని, అదే కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి ఫుల్ ప్రాఫిటబుల్ బిజినెస్ చేసే బిజినెస్ మెన్ అయ్యేది. అంతే కదా. మరి ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, బిజినెస్ మెన్ థాట్ ప్రాసెస్ వలలో మనం అందరం పడిపోయాం. ఎందుకు అంటే, అందుకే కదా ఈ ఆషాఢ మాసం సేల్స్ ఇంత రేంజ్లో జరుగుతుంది. సీరియస్గా, ఈ ఫండా వెనకాల ఆ బ్రిలియంట్ బిజినెస్ మెన్ ఐడియానే వర్క్ చేస్తుంది. సీరియస్గా, దిస్ ఇస్ అ డ్రై సీజన్. యాక్చువల్లీ ఆషాఢ మాసంలో కొనుక్కోవడానికి రీజన్స్ ఏమి ఉండవు అనమాట, ఎక్సెప్ట్ బర్త్డేస్ ఆర్ యానివర్సరీ. వి డోంట్ హ్యావ్ ఎనీ పండుగలు ఉండవు, లేకపోతే పెళ్ళిళ్ళ సీజన్ కాదు. సో హౌ టు మార్కెట్ దిస్ టైం, ఈ ఈ టైంలో మన బిజినెస్ ఎలా రన్ చేయాలి అని ఆలోచించి ఒక అద్భుతమైన ఐడియాతో వచ్చిన ఒక బిజినెస్ మెన్ ఐడియానే ఈ ఆషాఢ మాసం సేల్స్ అనమాట. ఎస్, అందుకే ఇఫ్ యూ వాచ్ ఎవ్రీవేర్ యూ సీ, కాలోంచి బయటికి చూస్తే, బయటికి అసలు వచ్చి చూస్తే రెడ్ బోర్డ్స్ వేసేసుకొని 50% సేల్స్, 60% ఆఫ్ సేల్స్, ఇవన్నీ బోర్డ్స్ మనకు కనిపిస్తాయి. ఎందుకు తెలుసా? దిస్ ఇస్ అ ష్యూర్ ఐడియా ఆఫ్ అ బిజినెస్ మ్యాన్ వేర్ జస్ట్ టు స్టాక్ క్లియర్ చేసుకోవడానికి అండ్ వచ్చే నెల శ్రావణ మాసం పండుగల పెళ్ళిళ్ళ సీజన్కి ఆషాఢ మాసం ఇస్ ద బెస్ట్ టైం అని క్రియేట్ చేయబడిందే ఈ ఆషాఢ మాసం సేల్స్ అనమాట. ఎస్, మరి వాళ్ళకి చాలా మంచి ప్లానింగ్ ఉంది, సేమ్ టైం మనం కూడా కొంచెం ప్రీ ప్లాన్ చేసుకోవచ్చు అనేసి కేజీల కొద్దీ సేల్స్ అలా పెట్టేస్తారనమాట. సో సచ్ అ బ్రిలియంట్ టాక్టిక్ ఆఫ్ క్లియరింగ్ దేర్ స్టాక్ అండ్ కొత్త స్టాక్ వచ్చే ముందు ఏదైతే పాత స్టాక్ క్లియర్ చేయడానికి, అండ్ వాళ్ళకి ఆ షాపింగ్ బజ్ అనేది ఇంకా నిరంతరంగా అలా ఉంచడానికి టిల్ శ్రావణ మాసం, దిస్ ఆషాఢ మాసం సేల్స్ ఆర్ ఆల్వేస్ ఆన్, స్పెషలీ ఇన్ ఇండియా. ఖచ్చితంగా కదా, మనం ఆషాఢ మాసం ఖచ్చితంగా ఫాలో అవుతాయి, అండ్ స్పెషలీ ఇన్ సౌత్ ఇండియా అసలు రకరకాల సేల్స్ ఉన్నాయి. అండ్ లుక్ ఇట్ అస్, ఆడవాళ్ళకి అద్భుతమైన చీరలు చాలా తక్కువ రేట్కే, చాలా హాఫ్ రేట్కే వస్తున్నాయంటే ఖచ్చితంగా మగవారి జేబు చిల్లు అవ్వాల్సిందే కదా. సో దట్ ఈస్ ది రీజన్. మరి మనకి బెనిఫిట్ ఏంటంటే, చాలా మంచి రీజనబుల్ ప్రైసెస్లో మనకి బోల్డ్ అని దొరుకుతాయి కాబట్టి వై నాట్ వీ క్యాప్చర్ దట్ ఆఫర్స్ అనేసి ఎందుకు శ్రావణ మాసంకి కావాల్సినవన్నీ కొనేద్దాం అనేసి అనుకుంటాం. అంతెందుకు ఇయర్కి కావాల్సినవన్నీ కొనేద్దాం అన్న ప్లానింగ్తో ఫుల్ టు షాపింగ్ చేసేస్తారు. సో దిస్ ద బెస్ట్ టైం ఫర్ షాపింగ్, కానీ చాలా మైండ్ఫుల్గా షాప్ చేయండి. అన్నెసెసరీ షాపింగ్ చేయకుండా అవసరం ఉంది చేయండి, బట్ చేయండి, ఎంజాయ్ ది షాపింగ్ సీజన్ బికాజ్ షాపహాలిక్స్కి దిస్ ఇస్ ద ఫేవరెట్ సీజన్ అని చెప్పచ్చు. ఎస్, మరి ఆషాఢ మాసం సేల్స్ని ఎంజాయ్ చేయండి, సేమ్ టైం మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటివి చెప్పడానికి ప్రబలిక ఉంది కదా. ఎస్, మరి ఇంతటితో మన మల్టీలింగ్వల్ జెన్జీ క్లైమాక్స్కి వచ్చేసింది బాస్. మరి కాసేపట్లో 7 to 8 మన కాలేజ్ టైం స్టార్ట్ అవబోతుంది, అండ్ వీఆర్ కిక్ స్టార్టింగ్ ఆ షో విత్ తెలుగు మ్యూజిక్. మరి కాల్ చేయడానికి రెడీగా ఉండండి, 0402323003023234821 అండ్ 2970

0: FM Rainbow 101.9 Musically yours.
1: Catch the rain. बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
2: Where there's water, there's life. Come, let us adopt rainwater harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct borewells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
3: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుంది అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసలి దుద్ది ఎకిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కరిది రెయిన్బో వింటావు, నాకు నచ్చలేదు.

ఆల్రైట్, 7:03 ఆన్ ది డాట్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. వెల్కమ్ టు హలో రెయిన్బో, ది కాలేజ్ టైం 7 to 8. నేను మాట్లాడాల్సిన టైం కాదు, మీరు మాట్లాడాల్సిన టైం వచ్చేసింది. ఎస్, మరి ఒక టాపిక్ ఇస్తా, మరి దాని గురించి మాట్లాడుకుందాం. డిడ్ యూ ఎవర్ ఫీల్ సో అబ్సెస్డ్ అబౌట్ సంథింగ్? రీసెంట్గా రిలీజ్ అయిన అబ్సెషన్, వాట్ అ మూవీ, బ్రిలియంట్ మూవీ, బ్రిలియంట్ డైరెక్షన్, ఎవ్రీథింగ్ దాని గురించి పక్కన పెడితే, ది కాన్సెప్ట్ ఇట్సెల్ఫ్, ఎవరైనా ఎవరి మీదన్నా అబ్సెస్ అయిపోతే పరిస్థితులు ఎలా అయిపోతాయో నిజంగా చాలా స్కేరీ, టెరిఫైయింగ్గా చూపించేశారు. బట్ యు నో, వీ హ్యావ్ దట్ హ్యాబిట్ కదా, కొన్ని వాటి మీద, అంటే నాట్ జస్ట్ అబౌట్ పీపుల్ బట్ అబౌట్ థింగ్స్ ఆల్సో, డూయింగ్ సమ్ హ్యాబిట్స్, మనకి చాలా చాలా

వ్యామోహం ఉంటుంది. ఒక పని చేయటానికి ఒక ఫేవరెట్ థింగ్ అని చెప్తాం కదా, ఈ పని చేయడం అంటే నాకు బోల్ అంత ఇష్టం ఉంది బాబు, లేకపోతే ఇలా మాట్లాడడం అంటే ఇష్టం, లేకపోతే ఇలా క్రియేట్ చేయడం అంటే ఇష్టం. అది నాట్ జస్ట్ ఇష్టం, నాట్ జస్ట్ ప్రేమ, ఇట్ ఈస్ వ్యామోహం దట్ యు ఆర్ సో మచ్ అబ్సెస్డ్ అబౌట్ ఇట్. అది చెయ్యకపోతే మీ వల్ల కాదు. లైక్ జస్ట్ లైక్ వి డూమ్ స్క్రాల్ హోల్ డే మొబైల్ అంటే వి గాట్ సో మచ్ అబ్సెస్డ్ కదా. సో మీ లైఫ్లో మీరు చాలా చాలా వ్యామోహం చూపించే థింగ్ ఏంటి ఇన్ అ పాజిటివ్ సైడ్, నాట్ అబౌట్ నెగిటివ్ సైడ్, బట్ పాజిటివ్ వేలో మీరు చాలా చాలా వ్యామోహంగా చేసే పని ఏంటి? వాట్ ఈస్ దాట్? కంటిన్యూస్గా సీరియల్స్ చూస్తారా, లేకపోతే కంటిన్యూస్గా పాటలు వింటారా, కంటిన్యూస్గా తింటూనే ఉంటారా? వాట్ ఈస్ దాట్?

కంటిన్యూస్గా పాటలు వింటారా, కంటిన్యూస్గా తింటూనే ఉంటారా? వాట్ ఈస్ దట్ థింగ్ ఇన్ యూ, చాలా చాలా అబ్సెసివ్ థింగ్ మీరు ఏం చేస్తారు? కామీ ఓవర్ 0402-323-0030-323-482-1 అండ్ 2970-4715 ఆర్ ద నంబర్స్. ఎఫ్ ద లైన్స్ ఆర్ బిజీ, యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ 0914023234822. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు లిసన్ టు యువర్ ఆన్సర్స్. అబ్బా, ఈరోజు మాత్రం ఫుల్ టు అబ్సెసివ్ ఆన్సర్స్ అన్నీ వస్తాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. జస్ట్ కాల్ మీ.

0: हाय,
1: हाय, गुड इवनिंग।
0: गुड इवनिंग। मैं पेर हूँ
1: अंदर की
0: अंदर की। गुड इवनिंग। ओके,
1: టీవీ చూడడమంటే చాలా చాలా ఇష్టం. ఏదైనా పాత సినిమాలు అయినా కొత్త సినిమాలు కంటే పాత సినిమాలు చూసి మధ్యలో ఏం పిలుస్తారు కదా, అప్పుడు
0: కోపం వచ్చేస్తుంది కదా.
1: మన మిస్ అయితే మళ్ళా అంటే టీవీ తీస్తారు కదా, మన ఇష్టం వస్తే రాదు కదా అప్పుడు.
0: అంటే ఇప్పుడంటే ఓటీటీస్ వచ్చేసాయి కాబట్టి పాజ్ పెట్టుకొని అన్నా వెళ్ళచ్చు. అదే లైవ్ టీవీ చూసేటప్పుడు ఆ ఛాన్సే లేదు కదా.
1: రాదు కదా అని పిలిచారు కదా, కోపం వస్తే చెప్తాను. మళ్ళా వాళ్ళు చిక్కిందని ఫీల్ అవుతారు అంతగానో. అది ఇప్పటికి మా ఇంట్లో టీవీ లేని టీవీ ఉన్నదనుకో ఏ పనికి అట్లే ఇప్పుడే కూర్చోవాలి అనిపిస్తుంది. అంత తిప్పి
0: దెబ్బకి కేబుల్ కనెక్షన్ కట్ చేస్తారు కదా.
1: అంతే, ఎందుకంటే అది ఉంటే ఇంకా పని మీద శ్రద్ధగా ఉండదు నాకు.
0: ఎవరిని అంత బాగా సినిమాలు వేయమని చెప్పింది టీవీలో కదా, మన తప్పు కాదు, టీవీ వాళ్ళ తప్పు. థ్యాంక్ యూ సో మచ్ ఉమాదేవి గారు ఫర్ కాలింగ్ అండ్ డెఫినెట్లీ అందరి వ్యామోహం టీవీ కదా. ఎస్, లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాలర్. హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు
2: కుమార్ ఏజ్నగర్.
0: అనిల్ గారు, వాట్ ఇస్ యువర్ అబ్సెషన్?
2: అబ్సెషన్, మై అబ్సెషన్ ఇస్ ప్లాంట్స్.
0: ఏంటది?
2: మొక్కలు.
0: మొక్కలా? ఆహా, ఓకే.
2: అబ్సెషన్ అంటే నేను ఎవ్రీ సండే అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ దాని పైన స్పెండ్ చేస్తాను.
0: 2-3 అవర్స్?
2: మా మామిడితో చెట్లు కూడా తింటాను.
0: అది కామనే కదా.
2: చంద్ర రోజు అంటది ఏంటి, సండే వచ్చిందంటే చాలా మొక్కలు ఎంట పడతావు, ఇంకా వేరే పని చేయవు, వేరే ఎక్కడికి తీసుకెళ్ళవు అనుకుంటావు. అంటే బయట ఎక్కడైనా కాలనీలో వెళ్తున్నప్పుడు ఎవరి ఇంట్లో ఉన్న మంచి మొక్క కనిపిస్తే చాలా జెలస్ అనమాట, అరే వాళ్ళ దగ్గర నా దగ్గర ఈ మొక్క లేదు అని చెప్పేసి. వాళ్ళని రిక్వెస్ట్ చేసి కావాలంటే ఒక మొక్క కొమ్మైనా తీసుకుంటాను.
0: కుదిరితే దొంగిలించి,
2: లేకపోతే దొంగేసాడు, నిజంగా దొంగిలించేస్తాను. ఇంకా నేను ప్లాంట్ కట్టర్ కూడా ఉంటుంది కదా, అది వెంట తీసుకెళ్తాను ఒక్కొక్కసారి.
0: పాకెట్ లో పెట్టుకుని తిరుగుతానా ఏంటి?
2: కార్ లో పెట్టేసుకుంటాను, అది చూసుకుని ఒకసారి చూసుకుని మళ్ళీ మోకాలు తీసి దాన్ని కొట్టేసేస్తాను. ఎంత అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఏంటంటే అది మళ్ళీ చిగురించినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది. ఏంటంటే సంతోషం అనిపిస్తుంది,
0: వెరీ నైస్.
2: ఎదుటి వాళ్ళు అంటే బయట కాలనీలో వెళ్లే వాళ్ళు చూసి అప్రిషియేట్ చేస్తారండి, మరి మొక్క బాగుంది, ఎంత బాగుంది
0: ఫ్లవర్స్.
2: హ్యాపీగా ఫీల్ అవుతాను అప్పుడు.
0: వెరీ నైస్, చాలా మంచి ఆబ్సెషన్. బట్ ఖచ్చితంగా విపరీతంగా 2-3 అవర్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా తిట్టుకుంటారు మిమ్మల్ని.
2: నేను మొక్కలు ట్రిమ్మింగ్ చేసేటప్పుడు కూడా ఆ మొక్కలు కొమ్మల్ని పడేయబుద్ది కాదు,
0: అంతే కదా.
2: ఎవరికో చెప్పేసి ఇస్తాను, లేదంటే నేనే వెళ్ళి వాళ్ళకి నాటిస్తాను కాలనీలో.
0: వెరీ నైస్, వెరీ నైస్.
2: అందరి ఇళ్ళలో నాటేసిరండి అని చెప్పేసి అంటది.
0: సూపర్ సూపర్, వెరీ నైస్ థింగ్ అండి, మంచి హ్యాబిట్. బట్ ఇట్స్ అ ట్రూ అబ్సెషన్ నిజంగా. ఎవరికైతే మొక్కలు మెయింటైన్ చేయాలి, నాట్ జస్ట్ బయింగ్ బట్ మెయింటైనింగ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. బట్ ఎవరన్నా బాల్కనీస్లో వాళ్ళ ఇళ్లలో చాలా బ్యూటిఫుల్ గార్డెనింగ్ చేశారు అంటే దాని వెనకాల వాళ్ళ ప్రేమ టువర్డ్స్ మెయింటైనింగ్ దట్ గార్డెన్, అండ్ అంతేకాదు ఓపిక, పేషెన్స్. సో ఆ ఓపిక మీకు చాలా ఉంది, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటారు 100%. విత్ స్టిల్ సచ్ ఎ గుడ్ అబ్సెషన్ ఐ షుడ్ సే. సో మీకు ఏ విషయంలో, ఏ పని విషయంలో అబ్సెషన్ చాలా ఎక్కువ ఉంది, ఐ మీన్ వ్యామోహం ఎక్కువ? అంటే ఇంట్లో వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు తిడుతూనే ఉంటారు, బట్ స్టిల్ యూ డూ దట్ థింగ్, వాట్ ఇస్ దట్ థింగ్? జస్ట్ కాల్ మీ 0402-323-0030, 2-3-2-3-4-8-1 and 2-9-7-0-4-7-1-5 are the numbers.

0: ఇంట్లో వాళ్ళు మనల్ని నీకేమైనా పిచ్చా వేర్రా, ఎప్పుడు చూసినా అదే పని చేస్తూ ఉంటావేంటి అని తిట్టే సందర్భాలు ఉంటాయి కదా. బికాజ్ మనకి ఆ పని చేయడం అంటే చాలా ఇష్టం. కాదు కాదు, పిచ్చి, దాన్నే వ్యామోహం అంటారు, దాన్నే ఆబ్సెషన్ అంటారనమాట. సో మీకు ఎలాంటి పనులు అంటే ఎలాంటి హ్యాబిట్స్ మీకు ఉన్నాయి విచ్ యూఆర్ సో మచ్ అబ్సెస్డ్ అబౌట్ ఇట్, మీకు ఏ విషయం చేయడంలో ఐ మీన్ ఏ పని చేయడంలో వ్యామోహం ఎక్కువగా ఉంది అనేసి, ఆన్ ద పాజిటివ్ నోట్ ఐ వాజ్ టాకింగ్. సో మై ఫస్ట్ కాలర్, హలో.
1: హలో.

టాప్ టు టో మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోవడం అంటే నాకు ఫుల్ ఇష్టం ప్రవళిక అనేసి నాకు దివి గారు మెసేజ్ చేశారు. వాట్ అన్ అబ్సెషన్ కదా. నిజంగా కొంతమందిని చూస్తే ఏమన్నా మెయింటైన్ చేస్తారా? వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, నిజంగా వాళ్ళకు ఒక స్టైల్ అనేది ఉంటుంది. బట్ యు నో, కుదరని పరిస్థితుల్లో కూడా దే మేక్ షూర్ దే మ్యాచ్ ఎవ్రీథింగ్. డెఫినెట్గా అదొక వ్యామోహం అనే చెప్పచ్చు కదా. ఇట్స్ సచ్

0: ఫ్యాషన్ ఒబ్సెషన్ అండ్ ఖచ్చితంగా ఆడవాళ్ళలో ఇది చూస్తారు బికాస్ యూఆర్ సో ఒబ్సెస్డ్ విత్ మేక్ ఓవర్ అండ్ ఆల్. మరి మీకు ఎలాంటి అబ్సెషన్ ఉంది? మీరు ఏ హ్యాబిట్తో చాలా అబ్సెసివ్గా ఉన్నారు, లేకపోతే చాలా వ్యామోహం చూపిస్తారు? దిస్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాలర్. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే మంగా భాస్కర్ గారు. హాయ్.
1: బాగున్నారా?
0: సూపర్ డూపర్ ఆల్వేస్.
1: ఇదే మరి మాకు పిచ్చి వ్యామోహం అడిక్షన్ ఏమంటారో మరి.
0: అంతేనా
1: ఈ 7 to 8 ఇప్పుడు ఎన్ని మిస్ కాల్స్ ఉంటాయో అంట, తర్వాత వాయింపు ఉంటది మాకు.
0: అంతేనా? ఓకే, కంటిన్యూస్ గా మీ ఫోన్ బిజీగా ఉంటుందా 7 to 8?
1: అంతే కదా మరి, మీతో మాట్లాడాలంటే మరి మాకు 7 to 8 అంతేగా.
0: అసలు నిజంగా మీరు చూపించే ప్రేమకి నిజంగా హాస్యం చెప్పాలి
1: కదా.
0: Yes.
1: రేడియోకి అడిక్ట్ అయిపోయాం కదండి.
0: అవును, రేడియోకి ఆకాశవాణికి అడిక్ట్ అయిపోయిన లిసనర్స్ చాలా మంది ఉన్నారన్నమాట. స్టిల్ ది కంటిన్యూస్లీ లిసన్ టు ఆల్ ది రేడియో షోస్.
1: లైఫ్ అంటే మ్యూజిక్ అంటే చాలా ఉంటాయి, కొన్ని మనకి దగ్గర వాళ్ళతో మాట్లాడడం, మన చిన్నపిల్లలతో మాట్లాడడం, ఆడుకోవడం, కానీ అవన్నీ పొద్దున్నే లగ్గానే చేయలేం కదా. కాబట్టి లేచిన దగ్గర నుంచి రేడియో ఆన్ చేసి ప్రకృతిని ఆస్వాదించి పూలు ఇందాక చెప్పినట్టుగా మన ఇంట్లో తక్కువ ఉన్నా కూడా ఉన్న ఒక చెట్టు వైపునే చూస్తుంటాం. దాని మీద చెట్టు మీద ఉన్న పక్షులు గూళ్ళు కిలకిల రావా వింటూ మంచి కాఫీ టీ తాగుతూ పొద్దున్నే పక్కన సంగీతం వినండి రేడియో పెట్టుకొని, అంతకన్నా మించి ఏమన్నా ఉంటుంది ఆరోగ్యం.
0: Okay, that is the secret of your lifestyle anmata. Yes. Thank you so much Manga Bhaskar garu. Nijanga they are regular listeners and callers to radio till date. Ante valla life lo almost oka 20-30 years nunchi Akashvani mintu perigaru, mintu unnaru, still they show the same love. And okka roju radio raakapothe my god they just call up, what is that topic we missed ani call chesi vallu kuda untaru. So that is their obsession, radio is their obsession I should say. Mari mana next caller em antaru? Hello.
2: Hello amma Pravallika.
0: Ramanay garu baunara?
2: Baagunnanamma, nee maatalu vintu baane unda nenu kuda.
0: Very nice.
2: Naagaithe గుడిలో ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటాను. గుడిలో పాటలు పాడాలి పాడాలి పాడాలి అదే వ్యామోహం ఉంటుంది అనమాట. తర్వాత ఎప్పుడు నలుగురిలో కలిసి ఉండాలనేది ఒక
0: వ్యామోహం. ఏదైనా ఒక రోజు అలా మీట్ మిస్ అయిపోతే చాలా బోర్ కొట్టేస్తుంది కదా మీకు.
2: చాలా చాలా చాలా బోర్ కొట్టేస్తుంది. అప్పుడు రేడియోలో రేడియో వింటా ఉంటాం అంతే. ఇంకా రేడియో మాకు పొద్దున్న నుంచి ఇంకా రేడియోనే ఉంటుంది. భక్తి గీతాలు పొద్దున్నే కంప్లీట్ గా అది చేసుకుంటాము. రేడియో అయితే ఇంకా ఎట్టు పెట్టినా ఎట్టు పెట్టము, మూడు సార్లు కూడా వింటానే ఉంటాం, మేము కంప్లీట్ గా వింటా ఉంటాం అన్నమాట.
0: అదే రేడియో విని రెగ్యులర్ లిసనర్స్ అందరికి అదొక ఆర్గన్ అయిపోయింది 100% కదా. Yes, yes, that's so much of love towards radio. మరి మన నెక్స్ట్ కాల్. హలో.
3: హలో గారు.
0: హాయ్, మీ పేరు?
3: నా పేరు కౌసల్య, హిమాయత్ నుంచి మాట్లాడుతున్నా.
0: కౌసల్య గారు, ఏంటి మీ వ్యామోహం?
3: నా వ్యామోహం ఏమిటంటే, ఒక నిమిషం
0: ఒక్క నిమిషం
3: హలో
0: చెప్పండి.
3: ఆన్లైన్
0: ఆన్లైన్ లో ఉన్నారు మీరు, అందరూ వింటున్నారు మిమ్మల్ని.
3: ఓకే ఓకే ఓకే. నా వ్యామోహం ఏమంటే పుస్తకాల పురుగుని నేను.
0: ఓకే.
3: ఈ సాహిత్యం ఆ సాహిత్యం కాదు, అందరి పుస్తకాలు కథలు కవిత్వాలు అన్ని చదువుతూ ఉంటా. ఇంకా మా వాళ్ళైతే నన్ను పురుగులు పుస్తకాలని తింటే నువ్వు పుస్తకాలనే తినేస్తున్నావు పుస్తకాలు.
0: సూపర్
3: వదిలిపెట్టాను. ఇంకా ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే నేను ఒక పాటను పాత ఆకలి దాహం నిద్ర ఏమీ ఉండవు. మా వాళ్ళకి చిక్కులు తింటూనే ఉంటాను,
0: తింటూనే ఉంటారు అన్నమాట.
3: అన్నం బదులు చిక్కులు తింటూ ఉంటాను నేను.
0: ఓకే నైస్, చాలా మంచి వ్యామోహం మీకుంది.
3: అంటే ఇప్పుడు సగంలో ఆపేస్తే నెక్స్ట్ ఏమవుతుందో అని క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఇంకా అన్నం ఇస్తే మనసు పోదు, అది పూర్తి చేసేసేయాలి, చేసేస్తే పక్కన పెట్టి ఆ తర్వాత తింది.
0: ఓకే, సో రోజులో ఎన్ని పుస్తకాలు చదువుతారు మీరు?
3: రోజులోనా? రోజులో కాదు, 3 రోజులకు ఒకసారి పుస్తకం.
0: ఒక పుస్తకం ఫినిష్ చేసేస్తారా?
3: ఇప్పుడు మనం చిన్నప్పుడు చదివినప్పుడు ఒకలా ఉంటాయి, మన యూత్ లో చదివినప్పుడు ఒకలా ఉంటాయి, అది మనం పెద్ద ఏడాది చదివేప్పుడు ఒకలా ఉంటాయి. వాటి అనుభవాలన్నీ మనకి ఒక్కొక్క అంటే ఒకసారి ఒక్కొక్కలా అనిపిస్తాయి మన ఏజ్ లో.
0: ఎస్ ఎస్.
3: ఇప్పుడు మనం

0: హీరో ఉన్నప్పుడు చదివితే అయ్యాదని ఇప్పుడు సులోచన అని వాళ్ళు చూస్తే అట్లాంటి హీరోయే రావాలన్న కోరుకుంటుంది మనకు మనసులో. అవన్నీ సినిమా హీరోలే మన హస్బెండ్ గా రావాలని ఉంటుంది. చిన్నప్పుడు అంత తెలియదు కానీ పెద్ద అయ్యాక ముసలి వయసు వచ్చాక అలాంటి కొడుకులు ఉంటే బాగుంటుంది మనకి, అలాంటి అమ్మాయిలు.
1: ఎస్ ఎస్. సో కౌసల్య గారు పుస్తకాల పురుగు అన్నమాట, ఇంట్లో వాళ్ళు ఇచ్చిన బిరుదు. అండ్ ఎస్, మరి మంచి బుక్ రీడింగ్ అలవాటు ఉంది, మరి అది విపరీతంగా వ్యామోహం అయిపోతే ఎస్ ఖచ్చితంగా ఇలానే ఉంటుందన్నమాట. వాట్ ఈస్ యువర్ అబ్సెషన్, మీకున్న అలవాటు ఏది మీకు చాలా ఎక్కువ వ్యామోహం అనేసి అడుగుతున్నాను ఈరోజు. టాపిక్ వెంటనే కాల్ చేసి షేర్ చేసుకోండి. స్టే ట్యూన్ విత్ మీ 101.9 విత్ మీ ఆర్జే ప్రభలిక.

0: ఇంట్లో వాళ్ళు దీనికేదో అయింది, కాదు వీడికేదో అయింది, ఎప్పుడు చూసినా అదే పని చేస్తూ ఉన్నాడు అనేసి అంటూ ఉంటారు కదా. బట్ స్టిల్ ఎవరేమనుకున్నా జాంతానై నాకు నచ్చిన పని నేను చేస్తూనే ఉంటాను అనేసి వీ ఫీల్ సో అబ్సెషన్ అబౌట్ డ్యూయింగ్ సంథింగ్స్ అంటే వ్యామోహం అనేసి అంటూ ఉంటారు. జస్ట్ లైక్ మన కాలేజ్ అందరు చెప్తున్నారు కదా వాళ్ళ అబ్సెషన్స్ గురించి. సో అలాంటి హ్యాబిట్స్ మీకు ఏమైనా ఉన్నాయా ఆన్ ద పాజిటివ్ సైడ్? మరి దానివల్ల వాట్ యు ఫీల్ లైక్, వై డూ యూ వాంట్ టు డూ దాట్ అబ్సెసివ్ థింగ్ అనేసి నేను అడుగుతున్నాను. మన నెక్స్ట్ కాలర్, హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్. ప్రవళిక,
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు?
1: నీ నవ్వు మీద ఒక పాట పాడతా.
0: అబ్బా నవ్వమంటారా ఇప్పుడు?
1: నవ్వాలి.
0: ఓకే,
1: నిన్ను మన ఫ్రెండ్ నిన్ను గర్ల్ ఫ్రెండ్
0: నన్ను ఎఫెక్ట్ ఇస్తుంది. సూపర్ సూపర్. వి మిస్ జానకమ్మ సో మచ్. సీరియస్లీ
1: ఐ లవ్ జానకమ్మ. ఐ లవ్, ఐ లవ్.
0: Yes, yes,
1: నా ఫేవరెట్ సింగర్.
0: ఓకే.
1: అబ్బా తన కోసం నిన్ననే ఒక సాంగ్ పోస్ట్ చేశా తన గురించి పాడి.
0: అయితే నాకు అర్థమైంది మీ అబ్సెషన్ వచ్చేసి పాటలు పాడటం కదా.
1: Yes, నన్ను తిట్టుకుంటుంటారు పొద్దున్న లేచి నుండి. పని చేస్తా, మళ్ళీ పని చేసుకుంటూనే పాడతా. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, స్టార్ మేకర్ లో పోస్ట్ చేస్తా. స్టార్ మేకర్ లో అయితే 2800 సాంగ్స్
0: ఉంటాయి. సీరియస్లీ
1: టాపిక్ ఇట్లా పాట పాడి ఓల్డ్ సాంగ్ పోస్ట్ చేస్తే రేడియో ఆన్ చేస్తే మీ టాపిక్ వస్తుంది. ఇది బాగుంది. ఇప్పుడే
0: మీకోసమే అండి శోభా గారు టాపిక్ పెట్టింది.
1: నేను అనుకున్నా తిట్టుకుంటారు ఎవరేమన్నా. నాది నా ఇష్టం, పాట అంటే ప్రాణం.
0: అంతే ఎవరేమన్నా
1: రేడియో 10 ఉన్నప్పటి నుండి రేడియో వింటా నీకు తెలుసా.
0: సూపర్.
1: 10 ఉన్నప్పటి నుండి రేడియోలో పిచ్చి నాకు.
0: మా
1: అన్నయ్య అప్పట్లో రేడియోకి లెటర్లు రాసేవాళ్ళు ఊర్లో, రోజు మా పేర్లు వినిపించేవి. శ్రీరంగం, శ్రీశైలం అని రైటర్.
0: ఓకే, వెరీ నైస్. నైస్ టు నో.
1: ఇప్పటికి తను అంటే మళ్ళా దాని మీద ఇప్పటి ఇప్పటికో డైరెక్టర్ ఉండేవారు మా అన్న.
0: ఓకే, సో మరి ఇలా పాటలు పాడుతూనే ఉండండి. ఎవరు వద్దు అన్నా ఆపేసేయ్ అని అంటూ ఉన్నా మీరు పాటలు పాడుతూనే
1: ఉండండి.
0: వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. శోభా గారు మీరు పాటలు పాడుతూనే ఉండండి. ఎవరైనా చెవులు మూసుకుంటే మూసుకోనివ్వండి, బట్ స్టిల్ యూ కీప్ సింగింగ్. థ్యాంక్ యూ సో మచ్. మరి మన నెక్స్ట్ కాలర్, హలో.
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ నరసింహారెడ్డి గారు.
2: బాగుందా మేడం?
0: సూపర్ అండి.
2: సూపర్, అట్లే ఉండండి మేడం.
0: అలానే ఉంటాను, థ్యాంక్ యూ.
2: నాకంటే మేడం పొద్దున లేవడం అంటే ఇక నాకు వర్షం పడని, చలి గాని, ఏం గాని వాకింగ్ పోవడం, ఎక్సర్సైజ్ చేయడం మేడం. ఇంట్లో మొత్తుకుంటుంటారు వర్షం పడుతుంటే, ఇప్పుడు అవసరం మనకి వర్షం ఎందుకు పట్టినో గొడుగు పట్టుకొని పోతున్నాం అంటారు.
0: సూపర్ అండి, చాలా మంచి వ్యసనం అని చెప్పాలి నిజంగా. ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం రెగ్యులర్ గా చాలా మందికి ఉంటుంది.
2: రెగ్యులర్ గా వెళ్తాను మేడం నేను. మా పిల్లలు ఇంటికి పోయినా కూడా రాత్రి అడుగుతా ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది, ఎక్కడ పోవాలి పొద్దున అని చెప్పేసి రాత్రి అడుగుతా. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా కూడా నా పని మాత్రం ఆ పని నేను.
0: సో వాన రాని, వరద రాని, వాకింగ్ మాత్రం.
2: వాకింగ్ వెళ్తుంటే కూడా అందరు అంటారు అరే అన్న వర్షం పడుతుంది, వర్షం అవసరమా నీకు అంటారు నన్ను. అయినా కూడా మా నన్ను వెళ్తానే ఉంటాను నేను.
0: అదొకటి.
2: ఇంకోటి అంటే రెండోది నాకు రేడియో పాటలు వినడం అంటే
0: పాటలు విండం,
2: అదే అదొక లోకం నాకు అది. ఇంకోటి ఏంటంటే మూడోది క్రికెట్ కామెంటరీ చూడడం అంటే పిచ్చి ఈ రోజు మ్యాచ్ ఉంది, 12 అవుతుంది, 1 అవుతుంది, అప్పటి వరకు మేల్కొంటూ చూస్తాను.
0: సూపర్. క్రికెట్ ఇస్ ఎ అబ్సెషన్ టు ఎవ్రీబడీ ఇన్ ఇండియా. మరి
2: మూడు అంటే నాకు చాలా వ్యామోహం మేడం. అది వ్యామోహం అంటారో మరి ఇంకేమంటారో తెలియదు కానీ
0: ఎవరేమైనా అనుకోని అది మనకి ఇష్టం అంతే కదా.
2: అంతే అంతే మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా మంచి అబ్సెషన్స్ ఉన్నాయి మీకు నిజంగా. సో నిజంగా చాలా మందికి వర్కౌట్స్ చేయడం, యోగా చేయడం, జిమ్ చేయడం, అసలు ఒక్క రోజు జిమ్కి వెళ్ళకపోతే దే ఫీల్ సంథింగ్ ఇస్

0: మిస్సింగ్ అనేది చాలా చాలా ట్రెంబుల్ అయిపోతూ ఉండరు. దట్ ఈస్ దేర్ అబ్సెషన్. అంటే జస్ట్ మెయింటైన్ దే బాడీ, వెల్నెస్ అనేది వాళ్ళకి ఒక అబ్సెషన్లా మారిపోతుంది. అంటే అలవాట్లో వాళ్ళకి అది చాలా పెద్ద వ్యసనంలా మారిపోతుంది, విచ్ ఇస్ రియలీ గుడ్ థింగ్ కదా. నిజంగా చాలా చాలా మంచి థింగ్. అండ్ నిజంగా నరసింహారెడ్డి గారు వానొచ్చినా వరదొచ్చినా వాకింగ్కి మాత్రం వెళ్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా ఇఫ్ వి సీ సో మెనీ ఏరియాస్లో వర్షాలు పడుతున్నా కానీ చాలామంది వాకింగ్ మాత్రం తప్పరు. దట్స్ వెరీ వెరీ గుడ్ అబ్సెషన్ ఐ షుడ్ సే. మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరు? హలో.
1: హలో మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నమస్తే అమ్మా, నేను కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి మేడం.
0: ఓకే, టాపిక్ విన్నారండి?
1: బాగున్నాం
0: అండి, మీరు బాగున్నారా?
1: అవునమ్మా, చాలా రోజులైందమ్మా మీతో మాట్లాడక, మళ్ళీ ఈవినింగ్ కాల్స్ కూడా మాట్లాడక చాలా రోజులైందమ్మా.
0: అయితే రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి.
1: అవునమ్మా.
0: సో మీకున్న వ్యామోహం ఏంటి?
1: నాకున్న వ్యామోహం అంటే రేడియోనే తల్లి.
0: అంతేనా?
1: ఉదయం నిద్ర లేచింది మొదలు రేడియోలో భక్తి గీతాలు, వార్తలు, ఈ కార్యక్రమాలు వింటూ ఎక్కువ కప్పు టీ తాగి నేను మెల్లిగా బయలుదేరుతానమ్మా వాకింగ్ కి.
0: ఓకే,
1: ఒక గంట గంట పావు అలా వెళ్ళి నలుగురితో కలిసి వాకింగ్ చేసి వచ్చి మళ్ళీ నా పని స్టార్ట్ చేస్తానమ్మా.
0: ఓకే.
1: ఈలోపు ఇంకా కొత్త హ్యాబిట్ కూడా వచ్చిందమ్మా, మీ కార్యక్రమాలపై సమీక్షలు రాసి పంపుతున్నాను నేను.
0: ఓహో, సూపర్, నైస్.
1: మంచి రెస్పాన్స్ వస్తుంది, నాకు చాలా గర్వంగా ఇది అవుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వాళ్ళతో మాట్లాడుతుంటే సార్లతోటి.
0: ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అండి ఫర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్. నిజంగా రెగ్యులర్గా ఎవరైతే రేడియో వింటున్నారో వాళ్ళకి డెఫినెట్గా అబ్సెషన్ అనేది ఉంది, రేడియో వినాలి, ఖచ్చితంగా ఒకరోజు మిస్ అయిపోతా అయ్యో ఏదో కార్యక్రమం మిస్ అయిపోయానే అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ స్టిల్ సేమ్ టైమ్ నాట్ జస్ట్ ఎంజాయింగ్ ది మ్యూజిక్ బట్ యూ ఆర్ కీపింగ్ యువర్ సెల్ఫ్ సో మచ్ అప్డేటెడ్, బికాస్ ఆకాశవాణి చాలా మంచి అప్డేట్స్ ఇస్తుంది మీకు. అంతే కదా, కాదంటారా? మరి ఎవరైతే వింటున్నారో కాల్స్ కలవట్లేదు, చాలా బిజీగా ఉంది అనుకునే వాళ్ళు, యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ 9140232343482. మరి జానకమ్మ పాట మీ అందరి కోసం, రెయిన్బో ఎవర్గ్రీన్. ఎస్,
2: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా, 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకున్నా ఒక ఎవర్గ్రీన్ సాంగ్.
3: Rainbow Evergreen.

చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల

0: సో అబ్సెస్డ్ అబౌట్ టాకింగ్ టు యూ. నిజంగా నా వ్యామోహం అయితే అదే, ఒక్కసారి ఒక్క వారం రేడియో షో మిస్ అవుతే నిజంగా ఐ మిస్ సో మచ్. అదేంటో తెలీదు, మీతో మాట్లాడడమా కాదు, బట్ సేమ్ టైం మ్యూజిక్ వినడమా అని కాదు, ఎవ్రీథింగ్ ఇట్స్ అ ప్యాకేజ్. ఐ జస్ట్ రియలీ మిస్ మై షో అనమాట. సో ఐఎమ్ సో అబ్సెస్డ్ అబౌట్ మై షో, ఇంకా చెప్తూనే ఉంటా. బట్ మీరు చెప్పండి, వాట్ ఆర్ యూ అబ్సెస్డ్ అబౌట్? ఈ పని అంటే మీకు చాలా చాలా వ్యామోహం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే, మీ పేరు?
1: సుబ్బరాయుడు మేడం.
0: సుబ్బరాయుడు గారు, ఏ ఏ ఏ వ్యామోహాలు ఉన్నాయి మీకు?
1: వ్యామోహము ఎదుటి వాళ్ళు మంచి పని చేస్తే పొగడడం మేడం.
0: మంచి పని చేస్తే పొగడటం అంటే మంచి పని చేసినా చేయకుండా పొగుడతారా?
1: మంచి పని చేయకపోతే ఎట్లా పొగుడుతాను మేడం? మంచి పని చేసిన వాళ్ళను మంచి వాళ్ళను పొగుడుతూ ఉంటాను మేడం. అదే కాకుండా ఆకాశవాణిలో ఒక వ్యక్తి నాకు ఎప్పుడు ఇప్పటికి గుర్తుకొస్తూనే ఉంటాడు మేడం. ఆయన పేరు వచ్చేసి దిద్దినాల పూర్ణయ్య అని న్యూస్ రీడర్ మేడం.
0: ఓకే ఓకే.
1: ఆయన ఎప్పుడు వార్తలు ఎవరు చదువుతున్నా దిద్దినాల పూర్ణయ్య గారి నా మైండ్ లోకి వస్తుంటారు మేడం.
0: ఓకే,
1: రోజు ఆయన తలుచుకుంటూ ఉంటాను. ఇంకొక న్యూస్ రీడర్ చదువుతున్నారు మేడం, ఆయన వచ్చే సంస్కృతం బలదేవానంద సాగర్.
0: ఓకే,
1: వీళ్ళందరూ వచ్చేసి మా 70 నుంచి 95 వరకు ఉండేవాళ్ళు మేడం. అప్పట్లో రిటైర్ అయినారో మరి ఏమో నాకు తెలియదు మేడం. ఈ తర్వాత అట్లా ఆకాశవాణి ఎక్కడ ఉన్నా ఎక్కడ పోయినా ఎప్పుడు వినడం, ఆకాశవాణి తప్ప నాకు వేరే జాతనే ఉంటుంది మేడం.
0: వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ కాల్ చేసి, ఫర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ పీపుల్ లవ్ ఆకాశవాణి సో మచ్. ఓ మై గాడ్, దట్స్ సో నైస్ టు నో. అండ్ మై నెక్స్ట్ కాలర్, హలో. ఓకే, దట్ వాజ్ రాధ గారు. రాధ గారు కాల్ చేశారు అండ్ తనకి వంట చేయటం అంటే వ్యామోహం అంట. మంచి మంచి వంట

0: సర్కిల్ చేసి అందరికీ తినిపించడం అనేది చాలా చాలా ఇష్టం ఉన్నారు. అండ్ దట్స్ ది క్వాలిటీ ఆఫ్ అ గుడ్ గుడ్ అమ్మగారి ఇంట్లో, డెఫినెట్లీ కదా. మరి ఎస్, మరి రాధగారు అది షేర్ చేద్దాం అనుకున్నారు, బట్ కాల్ మిస్ అయిపోయింది. లెట్ మీ చెక్ మై నెక్స్ట్ కాల్. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్. క్రౌలిక మేడం.
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు?
1: మోహన్ మేడం. భాగ్యంపల్లి నుంచి కాల్ చేస్తున్నా.
0: ఓకే మోహన్, మీకున్న అబ్సెషన్ ఏంటి?
1: నాకున్న ఈ వ్యాహోమం ఏమిటంటే పాటలు వినడం మేడం. స్పీకర్లు పెట్టి కాదు మేడం, బ్లూటూత్ పెట్టుకుని ఈ ప్రపంచం నుంచి దూరంగా ఉంటాయిగా పాటలు ఇంకో ట్రావెల్ చేయడం, పని చేసుకోవడం చాలా ప్రశాంతంగా అనిపించదు.
0: వెరీ నైస్.
1: చాలా మంది ఎందుకు చెవులు ఖరాబ్ అయితే చెవులు ఖరాబ్ అయినా సరే వినబుద్ధి అవుతుంది మేడం, చెవులు ముట్టి వినా సరే వినబుద్ధి అవుతుంది. బాధ వచ్చినా సంతోషం వచ్చినా పాటలతోనే ఎవరికి చెప్పినా చెప్పుకున్నా లేదా తగ్గుతుందేమో కానీ పాటలు వింటామని పక్కా తగ్గిపోతుంది మేడం.
0: బాగుంది. ఎంత టెన్షన్స్ ఉన్నా కానీ, ఎంత ఎమోషనల్ గా ఉన్నా కానీ ఆ మ్యూజిక్ వల్లే హీల్ అవుతుంది కదా.
1: అవును మేడం, చాలా అడిక్ట్ అయిపోయినా మేడం మ్యూజిక్ అయితే.
0: సూపర్. కానీ యాక్చువల్లీ మీకు థింగ్ చెప్పేది ఏంటంటే 15 మినిట్స్ కంటే ఎక్కువగా ఎయిర్ పాడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఇయర్ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో గివ్ సమ్ బ్రేక్స్ డెఫినెట్లీ ఇన్ బిట్వీన్. ఓకే
1: ఓకే,
0: థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారి. అండ్ ఎస్, ఇట్స్ కరెంట్లీ ఎవ్రీబడీస్ ప్రాబ్లమ్ బికాస్ చాలా మందికి అలా సైలెంట్గా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినో అలవాటు అయిపోయింది. బట్ యు నో ఇట్ బికేమ్ అన్ అబ్సెషన్ వేర్ చాలా మందికి ఇయర్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. నాకు కూడా వచ్చేస్తుందేమో బికాస్ నాకు కూడా అంతే అలవాటు ఉంది. బట్ స్టిల్ యా, 7:47 అవుతుంది. ఓకే, లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాలర్. బట్ ఆఫ్టర్ అ బ్యూటిఫుల్ సాంగ్, స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే పబ్లికా.

0: టైం రన్ అవుతుంది అండ్ ఇట్స్ మై టైమ్ టు టేక్ మై లాస్ట్ టూ కాలర్స్. హలో,
1: హలో,
0: హాయ్ అండి, నమస్తే. మీ పేరు
1: లావణ్య.
0: లావణ్య గారు, మీ వ్యామోహం ఏంటి?
1: టీ తాగడం.
0: టీ తాగడం, అసలు సూపర్. ఈ పాయింట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా.
1: చిన్నప్పటి నుంచి అంటే వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద గ్లాస్, అరచేంత గ్లాస్ లో పోసేది మా అమ్మ టీ.
0: ఇంటి గ్లాస్ చాయ్ తాగుతారా మీరు?
1: అది నాలుగు గోధుమ రొట్టెలు దాంట్లో ముంచుకుని తినేదాన్ని. అప్పటి నుంచి టీ అలవాటు అయింది. మొత్తం పొద్దున్న లేచి నుంచి రాత్రి 11 వరకు తాగుతా.
0: ఎన్నిసార్లు తాగుతారు? ఎన్ని లోటాస్ తాగుతారు?
1: అంటే ఇప్పుడు లోటాలు కాదులే, అప్పుడు అంటే ఫోర్ ఫోర్ చపాతీస్ ముంచుకొని తినాలంటే ఎక్కువ టీ కావాలి కదా.
0: అంతే,
1: అందుకు మళ్ళీ మురుకులు, చాయ్లో మురుకులు.
0: చాయ్లో మురుకులు
1: చేసిందంటే పండక్కి మురుకులు చేస్తుండే కదా, మురుకులు వేసుకొని దానికి ఎక్కువ టీ అప్పుడు.
0: సూపర్ సూపర్ అనమాట. చాయ్, చాయ్ అంటే ఫేవరెట్ కానీ వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఖచ్చితంగా మన ఇండియాలో చాలా మంది ఉంటారు. బికాస్ మిగతా దేశంలో ప్రాబ్లమ్ ఇట్ ఇస్ కాఫీ, బట్ ఇన్ ఇండియా, స్పెషలీ ఇన్ హైదరాబాద్ అండ్ స్పెషలీ వేర్ వీ హ్యావ్ దిస్ ఇరానీ చాయ్, మినిమం టు మినిమం లోటాలే తాగేస్తారు కదా. ఇప్పటికీ కూడా రేడియో వింటూ చాయ్ తాగే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. డిన్నర్కి బిఫోర్ ఒక లోట, తర్వాత ఒక లోట తాగే వాళ్ళు ఉంటారు. ఎనీ టైమ్ చాయ్ వాళ్ళకి, అసలు దెర్ ఇస్ నో టైమింగ్స్ ఫర్ చాయ్. అర్ధరాత్రి లేపినా చాయ్ తాగుదామంటారు. సో ఎస్, దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ సో మచ్ అబ్సెస్డ్ అబౌట్ చాయ్ అండ్ కాఫీ, అండ్ దాట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా, ఐ షుడ్ సే. మరి మై లాస్ట్ కాలర్, హలో. ఓకే, శివగారు ఫ్రమ్ బోయిన్పల్లి నాకు కాల్ చేశారు. అండ్ వాట్ హీ సేస్, పొద్దున వాళ్ళ ఆవిడతో చక్కగా అలా తిట్టుకుంటూ చక్కగా అలా మాట్లాడుకుంటూ వంట చేయడం అనేది చాలా అలవాటైపోయింది, అండ్ దాట్ బికేమ్ అ వ్యామోహం అని చెప్పారు. సచ్ ఎ స్వీట్ వన్ కదా, నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. నాకైతే మా పేరెంట్స్ గుర్తొచ్చారు, దే డూ ది సేమ్ థింగ్, దే లవ్ కుకింగ్ టుగెదర్. సో ఐ హియర్ సో మెనీ అబ్సెషన్స్, ఓ మై గాడ్, వీ హ్యావ్ సో మెనీ అబ్సెషన్స్. ఎవరేమైనా అనుకొని నాకు నచ్చింది నేను చేసేస్తాను అని చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే నాకు మెసేజ్ చేసిన వాళ్ళలో లైక్ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకొని ఉండటం చాలా అబ్సెషన్ అని మెసేజ్ చేశారు. యాజ్ ఐ టోల్డ్, ఒక్కరోజు ఏదైనా ఒక ఇయరింగ్ మిస్ అయినా, ఏదైనా ఒకటి మ్యాచ్ అవ్వకుండా ఖచ్చితంగా వాళ్ళు ఏదో మిస్సింగ్ అనేసి అనుకుంటారు. దాన్ని ఒక డిజార్డర్ అనుకున్నా పర్వాలేదు, బట్ దట్ ఈస్ అన్ అబ్సెషన్. మరి గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం చాలామందికి ఒక అబ్సెషన్గా మారుతోంది బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ చేంజెస్. ఒక హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి, అండ్ యాజ్ ఐ టోల్డ్, జిమ్ వర్కౌట్ ఒక్కరోజు మిస్ అయిపోయినా కానీ ఐ ఫీల్ సంథింగ్ ఇస్ మిస్సింగ్ బాస్ అనేసి. అండ్ మన కాలర్ చెప్పినట్టు ఒక్కరోజు వాకింగ్ మిస్ అయినా చాలా చాలా చాలా మిస్ అయిపోతుంది సంథింగ్ అనేసి. అదొక అడిక్షన్ ఐ షుడ్ సే. మరి చాలా మాట్లాడడం, మాట్లాడుతూనే ఉండడం, చెవులు మూసుకునేదాకా మాట్లాడడం, వాగుతూ ఉండటం అనేది కొంతమందికి అబ్సెషన్ అనేసి నాకు నవనీత మెసేజ్ చేసింది. అండ్ సీరియస్గా మిగతా వాళ్ళలో తప్పులు వెతకడం కూడా చాలామందికి ఒక అబ్సెషన్ అంట. దట్స్ రియలీ వాట్ కైండ్ ఆఫ్ అబ్సెషన్ ఐ రియలీ డోంట్ నో, బట్ ఎస్. మరి నాకున్న అబ్సెషన్ ఏంటో తెలుసా? నిజంగా తిట్టుకోవద్దు, అసలు ఎవరన్నా సీరియస్గా తిడుతున్నా వాళ్ళ గ్రామాటికల్ మిస్టేక్స్ చేస్తే నన్ను ఆ స్పెల్లింగ్ మిస్టేక్ చెప్పారు అనేసి అంటాను అనమాట. సో ఇంట్లో వాళ్ళతో

0: కంప్లైంటే అది, ఇప్పుడు మ్యాటర్ వింటావా కరెక్ట్ చేస్తావా మమ్మల్ని అని అంటారు. సో ఇఫ్ దే సే ప్రవళిక ఇన్స్టెడ్ ఆఫ్ ప్రవళిక, సో ఐ సే ఐఎమ్ నాట్ ప్రవళిక, ఐఎమ్ ప్రవళిక అనేసి అలా కరెక్ట్ చేయడం అలవాటు అయిపోయింది. ఏం చేద్దాం బాస్, నాకు ఏదైనా అంటే ఇట్స్ లైక్ ఓసీడీ అనమాట. కొంతమందికి చాలా నీట్గా మెయింటైన్ చేయడం అదొక అబ్సెషన్ అనమాట. లైక్ ఏదైనా చిన్న వస్తువు తిరిగేస్తున్నా కానీ అది కరెక్ట్ చేసేంత వరకు ది ఫీల్ సంథింగ్ ఇస్ బ్యాడ్, సంథింగ్ ఇస్ రాంగ్ అనేసి అనుకుంటారు. సో ఆబ్సెషన్స్ ఉండడం, వ్యామోహాలు ఉండటం చాలా చాలా కామన్ బికాస్ వీ లవ్ డూయింగ్ దెమ్. మిగతా వాళ్ళకి పిచ్చిరా పిచ్చి అనేసి అనుకుంటారు అనమాట. బట్ స్టిల్ లెట్ దెమ్ థింక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ ఎంజాయ్ ద అబ్సెషన్స్. బట్ అంటిల్ ఇట్ బాదర్స్ అదర్స్, వీ జస్ట్ ఎంజాయ్ ద అబ్సెషన్స్ అనమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అందరు చాలా చక్కగా కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. ఇంతటితో మన అబ్సెషన్ కంప్లీట్ ఖతం అయిపోయింది, క్లైమాక్స్కి వచ్చేసింది. మంచి పాట వచ్చేసింది ఈ పాట తర్వాత, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. ఐల్ బీ బ్యాక్ నాట్ అబౌట్ అబ్సెషన్స్ బట్ వీ హ్యావ్ లాట్ టు టాక్ అబౌట్ తెలంగాణ. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రవళిక.
1: I'm in love with you. Nah, nah, nah. Well, I've been thinking about you.
0: Let's go. Ilane, people are obsessed about people also. They're in love.
1: Because I really don't know. Don't know.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో వెబ్రన్ సక్సెస్ అయింది. నగర్ కర్నూలు కొల్లాపూర్ వద్ద ప్యాకేజ్ 1లో మొదటి పంపు లాంచ్ చేసి అధికారులు నడిపించారు. వారం రోజులు శ్రమించి మొదటి మోటార్ వెట్రన్ ఇంజనీర్లు విజయవంతం చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆలంపూర్ నియోజకవర్గంలోని పలు విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించారు. నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్ సరఫరా చేయంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉప కేంద్రాలు నిర్మిస్తున్నట్లు

చెప్పారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసమే ఉప కేంద్రాన్ని నిర్మాణం చేపడుతున్నామని పట్టి విక్రమార్క చెప్పారు. వడ్డేపల్లికి చేరుకున్న ఆయనకు అధికార స్వాగతం పలక మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహల్తో కలిసి ఆలంపూర్ పరిధిలోని జులేకల్, పచ్చర్ల, పుల్లూరు, మేడికొండ 3311 కేవీ ఉప కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గాంధీభవన్లో మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండ సురేఖ సమావేశమయ్యారు. కడియం శ్రీహరిపై ఇప్పటికే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడికి ఫిర్యాదు చేసిన కొండ సురేఖ మీనాక్షి నటరాజన్ కూడా సమస్యను వివరించారు. దేశవ్యాప్తంగా 7 ఈఎస్ఐ ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. 668 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మంది ఈఎస్ఐ లబ్ధిదారులకు ఆధునిక వైద్య సేవలు అందనున్నాయి. సనత్నగర్లో 211 కోట్ల రూపాయల వ్యయంతో ఓపీడీ బ్లాక్ను ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై చాలా ఫిర్యాదులు వస్తాయని, అందుకే గడువు పెంచాలని సీఈఓను కోరినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. బీఎల్ఓలు ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు వివరించారు. క్యూర్ పరిధిలో 100 ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు లభించాయి. సచివాలయంలో హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఈ పథకాన్ని 20వ తేదీన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత వాణిజ్యం జరగాలని ఆయన కోరారు. ఇరాన్ దాడిలో భారతీయుడు మరణించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ దాడులపి చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని ఇరాన్ రాయబారిని పిలిపించి స్పష్టం చేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: కార్తిక్ నువ్వు వెళ్ళిపో కార్తిక్, ఇది కుదరదు కార్తిక్.
2: ఎందుకు చేసి ఎందుకు అలా అంటున్నావు?
1: నాన్న ఒప్పుకోరు కార్తిక్, మన వయసులు వేరే. నాన్న ఒప్పుకోరు, ఆయనకి సినిమాలంటే నేను నచ్చదు కార్తిక్.
2: పోనీ, సినిమా పాటలు నచ్చుతాయా? అవి వినిపించి ఫ్లాట్ చేస్తా. ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

All right, 8 cross 9 minutes cross 37 seconds అవుతోంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణిలో ప్రవళిక వాయిస్ని వింటున్నారు. అండ్ ఎస్, మరి ప్రవళిక మాట్లాడుతూనే ఉంటుంది బికాస్ టుడే ట్యూస్డే కాబట్టి 6 to 9:30 దాకా వాగుతూనే ఉంటుంది మీకోసం. మరి మీరు చెవులు మూసుకున్నా లేకున్నా కానీ నేను మాట్లాడుతూనే ఉంటాను, సేమ్ టైం మీ ఫేవరెట్ పాటలు కూడా ప్లే చేస్తూ ఉంటాను. ఎస్, వెల్కమ్ టు తెలంగాణ అండ్ ఇట్స్ టైమ్ టు టాక్ సంథింగ్ రీజనల్ అబౌట్ అవర్ ప్లేస్, మన ప్లేస్, మన తెలంగాణ గురించి మాట్లాడుకునే టైం వచ్చేసింది. సీరియస్లీ, ఏ దేశంకి వెళ్ళినా కానీ మన వాళ్ళు కనిపిస్తే చాలు, అదొక రీజనలిజం ఫీలింగ్ వచ్చేస్తుంది కదా, ఆటోమేటిక్గా మనోడు అనే ఫీలింగ్, ఒక కంఫర్ట్ వచ్చేస్తుంది బికాస్ ది బిలాంగ్ టు అవర్ ప్లేస్ అండ్ వీఆర్ సో మచ్ రూటెడ్ విత్ అవర్ రీజన్. అంతే కదా, మీరు ప్రపంచంలో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ మన తెలంగాణ నుంచి తెలిసిన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వీ ఫీల్ సో గుడ్, వీ ఫీల్ సో సో హ్యాపీ అండ్ దాట్స్ హౌ వీ లవ్ అవర్ ప్లేస్. అండ్ అందులో తెలంగాణలో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి, ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది. మరి ఆ ఎమోషన్ వెనకాల ఒక పేరు కూడా ఉంది, అంతే కదా. వీ బిలాంగ్ సో మెనీ డిఫరెంట్ ప్లేసెస్ బట్ స్టిల్ వీ ఆర్ వన్, దట్ ఈస్ వీఆర్ ఆల్ ఇండియన్స్ డెఫినెట్గా. అయితే తెలంగాణలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి, వాటికి ఒక

చరిత్ర అనేది ఉంది, ఒక హెరిటేజ్ ఉంది, ఒక హిస్టరీ ఉంది, ఒక ప్రైడ్ ఉంది. లెట్స్ టాక్ అబౌట్ సో మచ్ ఆఫ్ హిస్టరీ. వీ కీప్ టాకింగ్ ఇన్ తెలంగాణ, బట్ టుడే లెట్స్ టాక్ ఓన్లీ అబౌట్ ద నేమ్స్. నిజంగా తెలంగాణ ప్రాంతాలకి వాటి పేర్లు ఏవైతే ఉన్నాయో అవి నాట్ జస్ట్ నేమ్స్. ఎందుకు కరీంనగర్కి కరీంనగర్ అనే పేరు ఉంది? ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు ఆలోచించరు కదా. ప్రవళిక అలా ఆలోచిస్తుంది. చిన్నప్పటి నుంచి బాబు మోహన్ గారు చెప్పిన ఫండాన్ని నేను ఫాలో అవుతాను. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రతి దాంట్లో ఆలోచించాలి. సో మన హైదరాబాద్, హైదరాబాద్కి పేరు అసలు ఎందుకు హైదరాబాదే, ఇంకోటి ఎందుకు కాదు? దాని వెనకాల ఒక రీజన్ ఉంది, ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ చెప్పడానికి నేను ఉన్నాను కదా. లిసన్ టు దోస్ స్టోరీస్ టుడే. మరి ఈరోజు మన తెలంగాణ ఏరియాస్లో తెలంగాణ డిస్ట్రిక్ట్ నేమ్స్ అసలు ఎలా ఆరిజినేట్ అయ్యాయి మాట్లాడుకుందామా? ఎస్, స్టే ట్యూన్డ్ టు 101.9 MHz విత్ మీ ఆర్జీ ప్రవళిక.

సో సో సో ఈరోజు తెలంగాణలో మన తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్ నేమ్స్ అసలు ఎవరు పెట్టారు, ఎలా వచ్చింది, వాట్ ఇస్ ద ఒరిజినేషన్, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో లెట్స్ టాక్ విత్ హైదరాబాద్. హైదరాబాద్ హమారే దిల్ హే హైదరాబాద్ కదా. నిజంగా హైదరాబాద్ అంటే మనకి చాలా ఇష్టం, బికాస్ వీ బిలాంగ్ టు హైదరాబాద్ కాబట్టి, వీఆర్ హైదరాబాదీస్ కాబట్టి. బట్ వై హైదరాబాద్ ఓన్లీ? ఈ ప్లేస్కి అసలు హైదరాబాద్ అనే పేరు ఎలా వచ్చింది అంటే, సుల్తాన్ కులీ కుతుబ్ షా తన ప్రేయసి, తన లవ్ భాగమతి అంటే చాలా చాలా ఇష్టం, మరి తన కోసం కట్టించిన సిటీ ఇది అనేసి భాగ్యనగరం అనే పేరు వచ్చిందనమాట ఈ సిటీకి. అయితే తర్వాత తను ఇస్లాం మతంలోకి మారిన తర్వాత తన పేరు హైదర్ మహల్ అయిన తర్వాత ఈ పేరుని హైదరాబాద్ కింద మార్చారు అనేసి ఒక స్టోరీ ఉంది. బట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక రూలర్ హజ్రత్ అలీ అనేవారు ఉండేవారు అనమాట. సో హైదర్ మీన్స్ లయన్. సో అలా హైదర్ వర్డ్ నుంచి హైదరాబాద్ అనేది వచ్చింది అనేసి స్టోరీస్ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, హైదరాబాద్ అనే పేరు మనకు ఒక వైబ్ అంతే కదా. మరి అంతేకాదు, అవర్ సిటీ ఈజ్ సో ఫేమస్ బికాస్ ఇట్స్ అ ట్విన్ సిటీ, సో డిఫరెంట్. మరి హైదరాబాద్కి ట్విన్ సిటీ ఏంటి? సికింద్రాబాద్ కదా. మరి సికింద్రాబాద్ ఇస్ యాక్చువల్లీ a place where Britishers 1806 lo vaalla military base camp ni techukunnaru anamata ikkadiki. So that's how this is a main place for military camp of Britishers. Mari okappudu dani peru ulwal anesi undedi and lashkar anedi undedi, which means military camp anamata because of the reason. Mari aa tarvata third nizam సికిందర్ జా సైన్ చేసిన ట్రీటీ వల్ల బ్రిటిష్ కంటోన్మెంట్ అయింది అనేసి అంటుంటారు. అండ్ సేమ్ టైం అందువల్లే ఆయనకి గుర్తుగా సికింద్రాబాద్గా ఈ ప్లేస్ పేరు అలా మారింది అనేసి అంటుంటారు. దట్స్ హౌ అవర్ సిటీ హ్యాస్ అ స్పెషాలిటీ విచ్ ఇస్ అ ట్విన్ సిటీస్ విచ్ ఇస్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఎస్, విచ్ ఆర్ స్పెషల్ ఇన్ దేర్ ఓన్ వే ఐ షుడ్ సే. ఎస్, మరి మన సిటీకి చాలా దగ్గరగా ఉన్న మెదక్ గురించి మాట్లాడుకుందాం. మెదక్ అనేది చాలా చాలా చాలా ఎక్కువగా పొలాలు, పంట పొలాలు పండే ప్లేస్ ఉండేదన్నమాట చాలా ఎక్కువగా. సో మెతుకు అంటే అన్నం మెతుకు అని మనకు తెలిసిందే కదా, ఇది మెతుకు సీమ అని పిలిచేవాళ్ళంట అంతకుముందు. మరి అది కాస్త వాడుకలో భాగంగా we have that habit of changing things kada, ala vaadukulo vachesi metuku seema kaasta metuku aindi and aa tarvata medak aindannamata. That is the reason we call medak anamata. Mari medak ane peru venakala oka story undi manaku ardhamaindi kada. Yes, mari inka chepta meeru maatram intune undandi. Akashvani FM Rainbow Hyderabad 101.9 MHz with me, RJ Prabhika. My show, you are ready to listen to WhatsApp me 0914023234822.

తెలంగాణ డిస్ట్రిక్ట్స్ వాటి పేర్ల వెనకాల ఉన్న రీజన్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజుది తెలంగాణలో. ఎస్, మరి ఓరుగల్లు వరంగల్ అంటే ఇట్స్ లైక్ ఇది ఒక నెక్స్ట్ ఎనర్జెటిక్ వరంగల్ అని చెప్పచ్చు. మరి దీనికి ఒరిజినల్ పేరేంటో తెలుసా? ఓరుగల్లు. ఓరు అంటే ఒకటి, గల్లు అంటే రాయి. సింగిల్ స్టోన్ అంటే ఒకే ఒక పెద్ద నల్లరాతి గుట్ట మీద కట్టిన కోట కాబట్టి దీనికి ఓరుగల్లు అని పేరు వచ్చింది. సాలిడ్ నేమ్ కదా. మరి నిజంగానే ఇక్కడి ప్రజల మనసులు కూడా అంత స్ట్రాంగ్, అంత ప్యూర్ అని చెప్పచ్చు. అయితే ఓరుగల్లు కాస్త వాడుకలో వచ్చేసి వరంగల్గా మారిందనమాట. ఎస్, మరి టాకింగ్ అబౌట్ కరీంనగర్, కరీంనగర్ నిజంగా సయ్యద్ కరీముద్దీన్ అని ఒక గొప్ప ఖిలాదార్ అంటే ఫోర్ట్ కమాండర్ ఇక్కడ ఉండేవారన్నమాట. మరి ఆయన పేరు మీద ఈ ఊరికి కరీంనగర్ అని పేరు వచ్చింది. మరి ఒకప్పుడు ఎలకందుల అని పిలిచేవాళ్ళు, కానీ కరీముద్దీన్ గారు వచ్చాక రూపురేఖలు మారిపోయాయి. అండ్ దాట్స్ హౌ ఇట్ బికేమ్ కరీంనగర్. దాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ కరీంనగర్. మరి నిజామాబాద్ గురించి మాట్లాడుకుంటే అది నిజామాబాద్ కాదు, ఒకప్పుడు ఇందూరు అన్నమాట. ఎస్, మరి అప్పట్లో ఇక్కడ ఇందూరు అనే పేరు ఇంద్రదత్తుడు అనే రాజు వల్ల వచ్చింది అనేసి స్టోరీ ఉంది. కానీ ఆ తర్వాత 20th century స్టార్టింగ్లో అసఫ్ జాహీ రూలర్ అయిన మీర్ నిజాం ఉల్ ముల్క్ పేరు మీద దీన్ని నిజామాబాద్గా మార్చేశారు అనేసి కూడా చెప్తుంటారు. సో ఓల్డ్ మీన్స్ గోల్డ్, డైరెక్ట్గా రాయల్ టచ్ వచ్చేసింది ఈ నిజామాబాద్కి అలా. ఎస్, అండ్ టాకింగ్ అబౌట్ ఖమ్మం, మరి ఇక ఖమ్మం స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇక్కడ ఒక ఫేమస్ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఆ గుడి ఉన్న కొండ పేరు స్తంభాద్రి. మరి స్తంభం అంటే పిల్లర్ కదా, కాలక్రమేణా ఆ స్తంభం కాస్త నోరు తిరిగి కంభం అయింది.

ఆ తర్వాత అలా అలా మనం వాడుకలో అన్నిటిని మార్చేస్తాం కదా. దాట్స్ హౌ స్తంభం కాస్త కంభం అయింది, కంభం నుంచి ఖమ్మం అయిందనమాట. సో ఇట్స్ ఎ సీక్రెట్ పిల్లర్. ఎస్, మరి నల్గొండ గురించి మాట్లాడుకుంటే ఇది దీని వెనుక చాలా సింపుల్ అండ్ స్వీట్ లాజిక్ ఉంది. అదేంటంటే నల్లని కొండలు, బ్లాక్ హిల్స్ ఉన్న ఏరియా కాబట్టి నల్గొండ అన్నారు. రూలింగ్ టైంలో కొందరు దీనిని నీలగిరి అని కూడా పిలిచేవారు. ఏదేమైనా ఆ నల్మల అడవుల వైబ్స్ ఉంటుంది కాబట్టి ఆ కొండల అందాలు ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. మరి బ్లాక్ హిల్స్ వల్లే దీనికి నల్గొండ అనే పేరు వచ్చింది. ఎస్, మరి మన మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకుందామా మరి ఈ పాట తర్వాత. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz with me, RJ Pravlika.

హైదరాబాద్కి హైదరాబాద్ అనే పేరు ఎందుకుంది? అసలు ఎప్పుడన్నా ఆలోచించారా, నిజామాబాద్కి నిజాంబాద్ అనే పేరు అసలు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? అసలు దాని వెనకాలన్న స్టోరీ ఏంటి? ఇలా ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు ఆలోచించరు, ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉన్నారు. అందుకే నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఎందుకు ఏమిటి ఎలా అని ఆలోచించడం అలవాటైపోయింది కాబట్టి. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ తెలంగాణ డిస్ట్రిక్ట్ నేమ్స్ అండ్ ది స్టోరీ బిహైండ్ ది నేమ్స్. అంతే కదా, మరి మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఎస్,

0: మహబూబ్ నగర్ అది చాలా ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ డైమండ్స్ అనేసి అంటూ ఉంటారు. అయితే పాలమూరు అనే పేరు ఒకప్పుడు ఉండేది, ఎందుకంటే ఇక్కడ పాలు బాగా లభించేవి కాబట్టి, ఇక్కడ ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి మన వాళ్ళు పాలమూరు అని అనేవాళ్ళు అనమాట. కానీ 1890లో హైదరాబాద్ 6th నిజాం అయిన మెహబూబ్ అలీ ఖాన్ గౌరవార్థం దీని పేరును మహబూబ్ నగర్గా మార్చారు. అండ్ యు నో వాట్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం దొరికింది కూడా ఈ జిల్లా పరిసరాల్లోనే. అందుకే దీని ల్యాండ్ ఆఫ్ డైమండ్స్ అని కూడా అంటారు. సో మహబూబ్ నగర్ హ్యాస్ అ డైమండ్ హిస్టరీ అనమాట. ఎస్, దట్స్ హౌ. మరి అంతేకాదు, ఇప్పుడు మన కొత్త జిల్లాలో జగిత్యాల కూడా ఒక జిల్లాగా మారింది కదా, మరి దీనికి అసలు ఎలా పేరు వచ్చింది? జగిత్యాలకి ఆ ప్లేస్కి ఒక పేరు, ఒక ఇంటర్నేషనల్ రీజన్ ఉంది తెలుసా? నిజంగా 2 ఫ్రెంచ్ అండ్ యూరోపియన్ మిలిటరీ ఇంజనీర్స్ జాక్ అండ్ తల్ ఇక్కడ అక్కడి ఫేమస్ ఫోర్ట్ని నిర్మించారంట. వాళ్ళిద్దరి పేర్లతో జగిత్యాల్ అనే పేరు పెట్టారు అనే స్టోరీ అయితే ఉంది. ఎస్, సీరియస్లీ ఇప్పటి వరకు ఆలోచించలేదు కదా, నిజంగా జగిత్యాల్ అనే చాలా చాలా మనకి వెర్నాక్యులర్ లాంగ్వేజ్లో ఉండే ఈ పేరు వెనకాల ఒక ఇంటర్నేషనల్ రీజన్ ఉందని మనకు అసలు తెలియదు కదా. ఎస్, అండ్ టాకింగ్ అబౌట్ నిర్మల్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి, వుడెన్ టాయ్స్కి వరల్డ్ ఫేమస్ నిర్మల్. మరి లోకల్ రూలర్ నిమ్మనాయుడు ఈ కళల్ని చాలా ఆదరించేవారనమాట. సో ఆయన పేరు నుంచి నిర్మల్గా మారింది అనేసి చెప్తూ ఉంటారు ఈ ప్లేస్ గురించి. అండ్ సిద్దిపేట్ గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ చాలా చాలా డెవలప్మెంట్ జరిగింది సీరియస్లీ ఇన్ దీస్ 10 ఇయర్స్లో. చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ దాట్, ఏదైతే ఏరియా విచ్ ఇస్ సరౌండెడ్ బై హైదరాబాద్, సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్ యూ కెన్ సీ. దట్స్ హౌ తెలంగాణ హ్యాస్ developed so much, everywhere infrastructure wise kavachu, everywhere it is developing so well. Mari deen venuka oka reason undanamata. Siddipeti oka reason undi ante okappudu ikkada ento mandi siddulu sadhuvulu tapassu cheskuntu undevalu anamata. So siddulu unna peta kabatti kalakramena adi siddipet ga marindi anese story okati undanamata. Yes, and ante kaadu, we have this రంగారెడ్డి జిల్లా. అంటే మన హైదరాబాద్ అన్న జిల్లా రంగారెడ్డి జిల్లానే కదా. ఎస్, మరి ఐటీ హబ్స్, స్కై స్క్రీపర్స్, అసలు నిజంగా సమ్ ఏరియాస్ ఇఫ్ యూ కమ్ టువర్డ్స్ ద వెస్ట్ హైదరాబాద్ వేర్ ద స్కై స్క్రీపర్స్ ఆర్ ఆల్మోస్ట్ 50 లెవెల్ బిల్డింగ్స్, ఇంకా ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి. అండ్ యు సీ అరౌండ్ సైబ్రాబాద్, ఇఫ్ యూ కమ్ ఒక్కసారి నైట్ టైమ్స్ వెళ్ళి చూస్తే వెదర్ దిస్ ఇస్ సమ్ వాషింగ్టన్ డీసీ లేకపోతే లాస్ ఏంజల్సా లేకపోతే ఇంకోటి ఏదన్నా అన్న ఫీలింగ్, న్యూయార్క్ సిటీ అన్న వైబ్స్ వచ్చేస్తాయి. దిస్ ఇస్ నాట్ హైదరాబాద్. నిజంగా ఎవరైతే అవే ఫ్రమ్ హైదరాబాద్ కొన్నేళ్ళు ఉండి సడన్గా వచ్చేసి ఇఫ్ యూ విజిట్ సైబ్రాబాద్ ఏరియా, ఓ మై గాడ్, వాట్ అ డెవలప్మెంట్ వీ కెన్ సీ. సో ఈ రంగారెడ్డి జిల్లాకి పేరు ఎలా వచ్చిందంటే, అప్పటి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన కొండా వెంకట రంగారెడ్డి గారి గౌరవార్థం ఈ జిల్లాకు ఆయన పేరు పెట్టారు అనేసి స్టోరీ ఉందన్నమాట. ఎస్, అండ్ ఎస్ ఇంకా చెప్తా, మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz. వింటూనే ఉండండి అండ్ బ్యూటిఫుల్ ఎవర్గ్రీన్ సాంగ్ విందామా. జానకమ్మ గారి పాడిన బ్యూటిఫుల్ పాట అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ హియర్ వి గో విత్ రెయిన్బో ఎవర్గ్రీన్.
1: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట, కొత్త పాట, రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్గ్రీన్.

All right, విన్నారు కదా తెలంగాణలో ది స్టోరీస్ బిహైండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ నేమ్ ఇన్ తెలంగాణ. బాగుంది కదా. నిజంగా నిన్నటిదాకా ఆశలో ఆ పేర్లు మాత్రమే తెలుసు, బట్ ఈరోజు ప్రబలిక చెప్పేశాక మీకు ఆ పేరు వెనకాల స్టోరీ కూడా గుర్తుండిపోతుంది. ఎస్, నౌ నెక్స్ట్ టైం మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ పేరు విన్నప్పుడు కానీ ఈ స్టోరీ గుర్తు తెచ్చుకొని యూ ఫీల్ సో సో గుడ్ అబౌట్ ఇట్. అండ్ ఎస్, దాట్ హ్యాపన్స్ ఓన్లీ ఇన్ ఆకాశవాణి, బికాస్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బట్ టుగెదర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz. అండ్ ఎస్, మీరు డిన్నర్ చేసేసారా? ఇట్స్ సో హై టైమ్ దట్ యూ ఫినిష్ యూర్ డిన్నర్, బికాస్ ఎర్లీ డిన్నర్ టేక్స్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 విత్ మీ ఆర్జే ప్రభలిక.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుందే అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసల్ దుద్ద ఇకిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడిది రెయిన్బో వింటావు, నాకు నచ్చలేదు.
2: Twin Cities Rainbow FM 101.9.

All right, Meer Vanchinaru, Akashwani FM Rainbow, Hyderabad, 101.9 megahertz with me, RJ Prabhlikam. This is Rim Jim Hyderabad, and yes, రాత్రి అయిపోయింది, అప్పుడే ఒక రోజు ఎండ్కి వచ్చేసింది. బట్ యు నో, ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్, దిస్ ఇస్ అవర్ టైమ్, దిస్ ఇస్

after office hours, this is our time. This is our me time anmata. Mana family tho spend chese time to plan for tomorrow, future, everything. This is the best time anmata. So tondraga dinner chesesi em cheddam chakkaga walking aithe cheyadam marchipokoddu, because after dinner meeru chese walk kachithanga work chestundi mana body meeda. Yes, and give some ample time before you sleep and after dinner, because that is very much important for a proper digestion. And not only that, this is the best time to prep for your tomorrow. Manchiga మీ నెక్స్ట్ డేని మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు సార్ట్ అవుట్ ఆల్ ది థింగ్స్ రైట్ నౌ. అండ్ ఎస్, మరి అంతేకాదు హౌ టు బీ డిసిప్లిన్డ్ అనే టాపిక్ గురించి నేను మాట్లాడగానే అయ్యో ఇప్పుడు డిసిప్లిన్ గురించి క్లాస్ పీకుతుందా ప్రభులిక అనేసి ఆలోచిస్తారు. కానీ సీరియస్గా మనం ఒక మండే మార్నింగ్ రాగానే బా నిన్నటిదాకా అసలు చాలా చాలా చీట్ చేసేసాను, చాలా చాలా జంక్ ఫుడ్ తినేసాను, లేకపోతే అసలు ప్లాన్ ప్రకారం వెళ్ళట్లేదు, చూడు అసలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను చూడు, ఎవ్రీథింగ్ అనుకున్నట్టే చేస్తాను అనేసి ఏదైతే మండే మార్నింగ్ ఉంటుందో, సీరియస్గా ట్యూస్డే పొద్దున్న వరకు ఉంటుందా, ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు ఉంటుందా, మళ్ళీ ఇంకో వీకెండ్ వచ్చేస్తుంది అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ బ్రోకెన్ బాస్. మరి నిజంగా హౌ టు బి డిసిప్లిన్డ్ అంటే ఎవరైతే కాన్స్టెంట్గా కమిట్మెంట్తో కంటిన్యూ అవుతారో అలా వాళ్ళ అనుకున్న థింగ్స్ని ఫాలో అవుతారు అని చూస్తే ఒక ఫండా ఉందన్నమాట. నిజంగా హౌ టు బి డిసిప్లిన్డ్ అంటే మిగతా వాళ్ళ కోసం కాదు, అయ్యయ్యో నేను జంక్ తినట్లేదు అని అందరికీ చెప్పేసా, ఇప్పుడు ఈ సమోసా తింటే ఏమనుకుంటారో అనే ఫీలింగ్ మీ మైండ్లో ఉందనుకోండి, అవన్నీ వేషాలే. సీరియస్గా దట్ ఈస్ నాట్ అ డిసిప్లిన్ ఫ్యాక్టర్. మన మహేష్ బాబు చెప్తాడు కదా, ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా అని థియేటర్లో విజిల్స్ వర్షం పడే రేంజ్లో డైలాగ్ చెప్పాడు కదా. మరి స్టిల్ ఇప్పటికీ అలాంటి డైలాగ్స్ మనకి చాలా నచ్చేస్తాయి, బట్ యు సీ వెన్ యూ లుక్ ఇన్ టు దట్ డైలాగ్ దట్ ఈస్ వెరీ మచ్ ట్రూ బాస్. నిజంగా ఇఫ్ వి వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ఆర్ సెల్స్ అదంతా మన కోసమే, సో వేరే వాళ్ళ కోసం కాదు, మన కోసం మనం చాలా కమిటెడ్గా డిటర్మైన్గా ఉండాలి, అదే డిసిప్లిన్ అంటే. సో వాట్ ఈస్ డిసిప్లిన్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ అదర్స్ బట్ కీపింగ్ ద వర్డ్ యు మేడ్ టు యువర్ సెల్ఫ్. సో ఏదైతే మన కోసం మనం ఒక థింగ్ అనుకుంటాం కదా, నో నో నో ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ లైక్ దిస్, లేకపోతే ఈ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అనుకుంటున్నాను అని కొన్ని థింగ్స్ అనుకుంటాం కదా, దాని మీద గట్టిగా నిలుచోవడమే డిసిప్లిన్ అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ మిగతా వాళ్ళకి చెప్తామా, లేకపోతే మిగతా వాళ్ళు చూసి అయ్యయ్యో తిను ఇలా చెప్పేసింది బట్ షీఈస్ బ్రేకింగ్ ఆల్ దోస్ నార్మ్స్ అండ్ ఆల్, లేకపోతే డిసిప్లిన్ అనేది ఫాలో అవ్వట్లేదు అనేది మిగతా వాళ్ళకి ఆన్సరబుల్ కాదు. బట్ ఇఫ్ యూ ఆర్ కమిటెడ్ టు యువర్ సెల్ఫ్ రియల్లీ ఇన్ రియల్, దెన్ దాట్ ఈస్ డిసిప్లిన్ అని చెప్తూ ఉంటారనమాట. సో మ్యాటర్ ఏంటంటే స్టాప్ లైయింగ్ టు ద పర్సన్ ఇన్ ద మిర్రర్, మనకి మనం ఇచ్చుకున్న మాట నిలబెట్టుకోవడమే డిసిప్లిన్ అనేసి అంటుంటారు. సో వాట్ ఈస్ దట్ వర్డ్ యూ హ్యావ్ గివెన్ టు యువర్ సెల్ఫ్, మీరు మీకోసం ఇచ్చుకున్న మాట ఏంటి, ఖచ్చితంగా ఈ టైం కల పడుకుంటా, ఖచ్చితంగా ఇంతే ఫుడ్ తింటా, ఖచ్చితంగా మంచిగా మాట్లాడతా, ఖచ్చితంగా మూడ్ స్వింగ్స్ అందరి మీద చూపించను, ఖచ్చితంగా మంచిగా ఉంటాను, గుడ్ హ్యాబిట్స్తో ఉంటాను, ఖచ్చితంగా తప్పుద్దు తోలో అసలు వెళ్ళను, ఇలాంటి థింగ్స్ కొన్ని ఉంటాయి కదా. డెఫినెట్గా వీ వాంటెడ్ టు గ్రూమ్ అవర్ సెల్ఫ్, వీ వాంట్ టు గెట్ బెటర్, ఈరోజు కంటే రేపు ఇంకా మచ్ బెటర్ పర్సన్గా అవ్వాలి అనుకుంటే కొన్ని థింగ్స్ పెట్టుకుంటాం కదా. ఇఫ్ యూ రియలీ స్టే స్ట్రాంగ్ ఆన్ దట్ వర్డ్ యూ హ్యావ్ గివెన్ టు యువర్ సెల్ఫ్ దాట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్ అంట. ఎస్ నిజంగా. సో ట్రై టు కీప్ అప్ ద వర్డ్ యూ హ్యావ్ గివెన్ టు యువర్ సెల్ఫ్ అండ్ స్టే డిటర్మైన్డ్ కమిటెడ్ కొన్ని రోజుల తర్వాత. ఒకవేళ కంటిన్యూ ఇఫ్ యూ కంటిన్యూ దిస్ ఫ్యాక్టర్ కంటిన్యూస్లీ యూ విల్ సీ అ వేరే లెవెల్ పర్సన్ ఇన్ యువర్ సెల్ఫ్, టోటల్ డిఫరెంట్ పర్సన్ హూ ఈస్ వెరీ మచ్ గ్రోన్ అప్ అండ్ చాలా చాలా ట్రాన్స్ఫార్మ్డ్ ఇండివిజువల్ని మీరే చూసుకుంటారు, ట్రస్ట్ మీ. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రవళిక. ఎందుకంటే ఇంకా మాట్లాడదాం అనుకుంటున్నాను బట్ లుక్ అట్ ద టైమ్, మీకోసం బ్యాక్ టు బ్యాక్ నంబర్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఎస్, ఇలా మాట్లాడడానికి నేను మళ్ళీ వచ్చేస్తాను ఇన్ మై నెక్స్ట్ షో. అంటిల్ దెన్ డెఫినెట్గా ఐఎమ్ సో అబ్సెస్డ్ అబౌట్ టాకింగ్ టు యూ బికాస్ ఐఎమ్ రేడియో జాకీ కాబట్టి.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.